ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 13వ రోజు.

ఆకాశవాణి నిలయంలో సమయం 5:35. మరికాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: stipulated 20 overs. The India Meteorological Department has forecast heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Kerala, Mahi, Nagaland, Manipur, Mizoram, Tripura, Sub-Himalayan West Bengal, Sikkim, Tamil Nadu, Puducherry and Karaikal today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు విన్నారు.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ప్రతిరోజు 3 రూపాల్లో దర్శనమిస్తూ భక్తుల కోరికలు తీర్చే భవానిగా, అష్టైశ్వర్యాలను ప్రసారించే ఆదిపరాశక్తిగా పూజలందుకుంటోంది హన్మకొండలోని పద్మాక్షీదేవి. ఆ దేవి అనుగ్రహంతోనే కాకతీయ రాజులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారని చరిత్ర చెబుతోంది. పంచాక్షరి దేవతాల్లో ఒకరిగా అమ్మ ఇక్కడ కొలువై ఉండటం విశేషం. గర్భాలయంలో పద్మాసన స్థితిలో కనిపిస్తూ ఉదయం బాలికగా, మధ్యాహ్నం యవ్వనవతిగా, సాయంత్రం వృద్ధురాలుగా పద్మాక్షిదేవి దర్శనమిస్తుంది ఇక్కడ. ఈ మార్పులు అమ్మవారి చెక్కిళ్లలోనే కనిపిస్తాయట. ఈ అమ్మవారితో కలిపి కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి, హంపి విరూపాక్షి, మధుర మీనాక్షులు పంచాక్షరీలుగా పిలుస్తూ పంచభూతాలకు ప్రతిరూపాలుగా భావిస్తారు భక్తులు. ఈ 5 ప్రదేశాలు మినహా మరెక్కడా పంచాక్షరి దేవతలకు సంబంధించిన ఆలయాలు లేవు. అమ్మవారి ఎడమ చేతి వైపున 2 క్రోసుల దూరంలో 3 బండరాళ్లుంటాయట. సూర్యరశ్మి పడినప్పుడు ఆ రాళ్ళు త్రిభుజాకార నీడగా కనిపిస్తాయట. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది క్షేత్రదర్శిని, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95 మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్ర దర్శనిలో హనుమకొండలోని పద్మాక్షిదేవి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ క్షేత్ర విశేషాలని బసవ పురాణంలో సిద్ధేశ్వర చరిత్ర 4వ ఖండం సవివరంగా ప్రస్తావించింది. శిఖరంపై ఉన్న పెద్ద గుహే ఆలయంగా కాకతీయుల కాలం నుంచే విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దగ్గర శివపార్వతుల మూర్తులను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సిద్ధులు యోగులు తపస్సు చేసేవారట. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై జగన్మాత లేకుండా తానేమీ చేయలేను అని చెప్పాడట. వెంటనే ఆ మునులు అమ్మవారి కోసం తపస్సు చేయగా ఆమె దర్శనమిచ్చి గుట్టపైన వెలుస్తారని, తనను ప్రధాన దైవంగా పూజించాలని, గుట్ట అడుగున పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడుగా అవతరిస్తాడని చెప్పిందట. ఆ విధంగా అమ్మవారు గుట్టపైన 7 అడుగులు మోపి పద్మాక్షిగా వెలిసిందని అంటూ ఉంటారు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో హనుమకొండలోని పద్మాక్షి ఆలయ విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. చంద్రవంశానికి చెందిన సోమదేవరాజు కందారం అనే ప్రాంతాన్ని పరిపాలించేవాడు. కటకపురం పాలకుడు బల్లహుడు కందారంపై దండయాత్ర చేస్తాడు. మొదటిసారి సోమదేవుడు విజయం సాధించిన రెండోసారి యుద్ధంలో మరణిస్తాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న సోమదేవుడి భార్య పారిపోయి అప్పటి అనుమకొండకు చేరి మాధవ శర్మ ఇంట్లో తలదాచుకుంటుందిట. అక్కడే ప్రసవించిన ఆమె ఆయన పైన కృతజ్ఞతతో తనకు పుట్టిన బిడ్డకు మాధవవర్మ అని పేరు పెడుతుంది. చిన్నతనంలో పద్మాక్షి ఆలయంలో చదువుకునేవారట ఆ మాధవవర్మ. ఓసారి పలక పుస్తకాలని ఆలయంలోనే మర్చిపోతే ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చింది. అప్పుడు తెచ్చుకోవడానికి వెనక్కి వెళ్తారు మాధవవర్మ. అయితే అక్కడ చీకట్లో అమ్మవారు భయంకర రూపంలో కనిపించినా అతడు భయపడకుండా తన పలక పుస్తకాలని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. అతని ధైర్యానికి మెచ్చిన అమ్మవారు

దివ్యశక్తిగల కత్తి డాలును మాధవవర్మకి అందించింది. వాటి సాయంతో సుదీర్ఘకాలం రాజ్యం ఏలుతావు అని ఆశీర్వదించింది కూడా. పశ్చిమ దిశలో ఉన్న రహస్య గుహను చూపించి అందులో నుంచి వెళితే చిదంబరం సమేతమైన సేన, అలాగే చతురంగబల సమేతమైన సేన కూడా వచ్చి కలుస్తుందని, దాని సహాయంతో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించమని దీవించింది. అలా మాధవవర్మ అమ్మ ఆశీర్వాదంతో యుద్ధంలో గెలుస్తాడు. అయితే కాకతీయుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుని రాజ్యపాలన నాటికి పద్మాక్షి సిద్ధేశ్వరుల అనుగ్రహం సన్నగిల్లినట్లు కనిపిస్తుందిట. దాంతో ప్రతాపరుద్రుడు పద్మాక్షి ఆలయానికి వెళ్ళి అమ్మవారు పూర్వం ఇచ్చిన కత్తి డాలను అమ్మ సన్నిధానంలో ఉంచి నమస్కరిస్తాట. ఆ తర్వాత కొన్నాళ్లకి జరిగిన యుద్ధంలో ప్రతాపరుద్రుడు పట్టుబడటంతో కాకతీయ సామ్రాజ్యం స్తంభించిపోయింది అని చెప్తూ ఉంటారు. వింటూ ఉండండి. ఇది క్షేత్రదర్శిని, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో హనుమకొండలోని పద్మాక్షిదేవి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ ఆలయంలో పద్మాక్షి అమ్మవారి దగ్గరే

మహావీరుని విగ్రహం, కుబేరుడి విగ్రహం ఉంటాయి. ఇక్కడ అనాది నుంచి నాగిళ్ల వంశస్థులే దేవస్థాన ధర్మకర్తలు, అర్చకులుగా కొనసాగుతున్నారు. పూజా కార్యక్రమాలన్నీ వారి ఆధ్వర్యంలోనే జరుగుతాయట. గుట్ట అడుగున పద్మాక్షి చెరువు ఉంది. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో పాంచాహ్నిక దీక్ష సందర్భంగా శాకంబరి ఉత్సవాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వింటూ ఉండండి, ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.95 మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. హ్యాపీ హ్యాపీ మార్నింగ్ అండి, హ్యాపీ సండే. ఎలా ఉన్నారంతా? రైట్, 7:02 రెయిన్బో స్టూడియో క్లాక్లో. అండ్ ఏ రంగంలోనైనా సృజనాత్మకత ఉంటేనే గుర్తింపు వస్తుంది అంటారు. ప్రస్తుత అవసరాలకి పరిస్థితులకి అనుగుణంగా మెదడుకి పని చెప్పి వినూత్నమైన విభిన్నమైన ఆలోచనలు వెలికి తీసేవారే కెరీర్లో ముందుకు వెళ్ళగలుగుతారు అని మనం చెప్పుకున్నాం. కొందరు స్వతహాగా సృజనాత్మకంగా ఆలోచించగలరు, మరియు యూనో కొందరు దాన్ని డెవలప్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అయితే వచ్చిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకుంటే దాన్ని మర్చిపోతాం అన్న భయం పోతుందన్నమాట. అంటే మనకి మంచి ఆలోచనలు ఎప్పుడొస్తాయనంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లేదా మనం ఏదైనా వేరే పనిలో ఉన్నప్పుడు, లేదా యూనో అలా వచ్చేస్తుంటుంది ఏమంటారు. అయితే వచ్చిన వెంటనే జేబులో ఒక చిన్న పేపరు, ఒక చిన్న పెన్ను పెట్టుకుంటే వాటి మీద రాసుకున్నాం అనుకోండి, ఇంకా అవి అలా ఉంటాయన్నమాట. కొత్త ఆలోచనలు వచ్చి బ్రెయిన్ డంపింగ్ అనే పద్ధతి ద్వారా మెదడులో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అని మనకి సింప్టమ్స్ వస్తూ ఉంటాయి కూడా. అంతేగాక మంచి పాటలు వింటూ ఉండడం వల్ల మనలో ఈ క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ థాట్స్ అంటారు చూడండి, బాగా డెవలప్ అవుతాయి. అందులోనూ మ్యూజిక్ చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, మ్యూజిక్ వింటూ ఉండండి, దానికి అనుగుణంగా చక్కగా స్టెప్పులు వేస్తూ ఉండండి, ఉత్సాహంగా ఉండండి. క్లియర్? వింటూ ఉండండి. ఇది వందనం, ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. మంచి మంచి పాటలు మీకోసం నేను వేస్తాను, హ్యాపీగా వినండి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in

0: మరియు ఇండ్ల గణన. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళికేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

FM Rainbow 101.9. సెవెన్ 5 seconds రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ వందరం వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయ. నేను మీ అర్జే సంతోష్. పిల్లలతో గడిపే సమయం అత్యంత సంతోషాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందండి. వారితో ఆడుకుంటూ మాట్లాడేటప్పుడు మనల్ని మనం మర్చిపోయి ఒక చిన్న పిల్లల్లాగా మారిపోతాం. మనకు అద్భుతమైన అనుభూతినిస్తుంది వారి కల్మషం లేని నవ్వులు, మాటలు మన ఒత్తిడిని అలసటిని దూరం చేసి హాయిని కలిగిస్తాయి. వారితో ఆటలాడడం, కథలు చెప్పడం, బయటకు వెళ్ళడం వంటివి చేస్తూ ఉండాలి. పిల్లలతో ఉన్నప్పుడు మనమంతా ఒకలాగే ఉండాలి, అంటే వారితో పాటు మనం చిన్నపిల్లలాగా మారిపోవాలి. వారు చెప్పే చిన్న చిన్న విషయాలు కూడా మనం దీనేమంటారు, వావ్ గ్రేట్, ఇంత బాగా చేసావు అని రెస్పాన్స్ ఇవ్వడం, శ్రద్ధగా వినడం, వారితో ప్రేమగా మాట్లాడడం వల్ల బాండింగ్ పెరుగుతుందన్నమాట. వారి కష్టాలని చాయిస్కి గౌరవం ఇవ్వడం ద్వారా వారిలో ఉన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే ఉండిపోతుందన్నమాట. ఎస్, నేను ఏదైనా చెప్పుకోవచ్చు అని మరింత సంతోషంగా ఉంచుతుంది వాళ్ళని. వారితో సమయం గడపడం అనంటే నిజమైన ఆనందాన్ని, ప్రశాంతతని మనం పొందడమే. ఎస్ ఆర్ నో, పైగా సమ్మర్ కాబట్టి హ్యాపీగా ఆడుకోవచ్చు మనం కూడా. ఆరోగ్యంగా ఉండటానికి ఇదొక టిప్ అండి, సీరియస్లీ. ఎస్ ఆర్ నో, వింటూ ఉండండి. ఇది వందనం ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

7:41 స్టూడియో క్లాక్ లో టైం అండ్ వందనం వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏదైనా సలహా ఇవ్వడం లేదా చెప్పడం, ఇలా చేయమని అలా చేయమని చాలా ఈజీగా చెప్తూ ఉంటారు మన స్నేహితులు కానీ మన వెల్ విషర్స్ కానీ. కానీ అది చేయడానికి మనం ప్రయత్నిస్తే చాలా కష్టంగా అనిపిస్తుందండి. అంటే ఏదైనా సందేహంతో ఉన్నప్పుడు లేదా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం అడుగుతాం సలహా ఇవ్వమని. ఆ సలహా ఉపయోగపడేదిలాగా ఉండాలి. అలాగే మాటి మాటికి సలహా అడగడం అండ్ డిపెండెంట్గా ఉండడం కూడా అంత మంచిది కాదండి. ఎందుకని మనమే సొంతగా ఆలోచించి దానికి పరిష్కారం వెతుక్కోవడమే మేలు. ఏమంటారు, సూక్ష్మంలో మోక్షం కదా. వింటూ ఉండండి, ఇది వందనం ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గుజరాత్కు చెందిన మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం దేశభక్తికి సంబంధించిన సామాజిక శాస్త్రం సోషియాలజీ ఆఫ్ పేట్రియాటిజం అనే రెండేళ్ల కోర్సును ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగజాకర్షక నాయకత్వాన్ని విశ్లేషించే పాఠ్యాంశంతో పాటు ఆర్ఎస్ఎస్ చరిత్రను కూడా చేర్చామని విశ్వవిద్యాలయ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక వైద్య సదుపాయాలు, అత్యుత్తమ నిపుణులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందుతుండటంతో భారత్ గ్లోబల్ హీలింగ్ డెస్టినేషన్గా మారిందని కేంద్రం తెలిపింది. మెడికల్ టూరిజం, వెల్నెస్ టూరిజం భారత్ మోడల్కు రెండు బలమైన స్తంభాలుగా ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసార భారతి చైర్మన్గా ప్రముఖ సినీ గీత రచయిత, ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాహిత్యం, ప్రకటనలు, సినిమాతో పాటు ప్రజా సంబంధాల రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రసూన్ జోషిని ఈ పదవికి ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగే నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వాతావరణం, ట్రాఫిక్ దృష్ట్యా తగిన జాగ్రత్తలతో సెంటర్లకు సకాలంలో చేరుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1.5 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సి నివేదికను వెంటనే అందించాలని అధికారుల కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని, జూన్ 1వ తేదీలోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఈరోజు 3:30 గంటలకు కేకేఆర్తో హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిర్వహించారు. హైబ్రిడ్ యాన్యువల్ మోడల్ హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారమే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించామని రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ విధానంలో ఇప్పటివరకు 374 ప్రాజెక్టులను చేపట్టామని మంత్రి వివరించారు. రహదారులపై ప్రతి 70 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న అత్యధిక జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: Rainbow 101.9 Musically yours.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ హిమాయత్ నగర్ జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

FM Rainbow 101.9. 8:15 రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ వందనం వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా డిప్రెషన్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడంలో ధ్యానం చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మైండ్ఫుల్నెస్ ఆధారిత ధ్యానం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డిప్రెషన్ని పెంచే ప్రతికూల ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి విడిపడడానికి ధ్యానం ఎంతో సహాయపడుతుందండి. చీటికి మాటికి వచ్చేస్తుంది మనకి కోపం. ప్రతి చిన్న విషయం ఏదైనా మాట్లాడినా కానీ విసుగొచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారంగా అయితే మనం మొబైల్ ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయామండి. అసలు ఎందుకు చూస్తున్నామో అకారణంగా మనం ఫోన్ని పట్టుకుంటాం అన్నమాట. గబుక్కున మా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరొచ్చినా కానీ ఆ ఫోన్ అయితే మన చేతిలో ఉండాల్సిందే. అమ్మో దానివల్ల ఎంత దీనేమంటారు డిస్టర్బ్ అయిపోతుందంటే మైండ్. మనకు తెలియదు ఆ విషయం, ఇవన్నీ డాక్టర్స్ చెప్తున్నారండి నిజంగాను. అయితే ధ్యానం చాలా గుర్తించదగిన అలాగే విస్తృతంగా గుర్తించదగిన ప్రయోజనాల్లో ఒకటండి. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఈ స్ట్రెస్ అనేది ఒక అంతర్భాగం. నియంత్రించకపోతే ఒకవేళ దీర్ఘకాలికంగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట. ఏది ఈ ఒత్తిడి, దానికి సమస్య ఏంటి అంటే దానికి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అంటే ధ్యానమే అని చెప్తున్నారు. శరీరంలోని ప్రాథమిక ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుందండి. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల ఒత్తిడి ప్రతిస్పందన ఉంటుంది కదా, అది డెవలప్ అవుతుందన్నమాట. సీరియస్లీ ఎంత చిన్న విషయం, మనం ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోతాం, నాకు ఎదురు అయిపోతుంది, నేను కంగారు పడిపోతున్నాను, నేను చెప్పలేకపోతున్నాను. ఓన్లీ వన్ సొల్యూషన్ డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని 5 నిమిషాల నుంచి మొదలుపెట్టి 15 నిమిషాల నుంచి గంట సేపటి వరకు మీరు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయండి, మెడిటేట్ చేయండి అని అంటున్నారు. మన కోసమే కదా, ఏమంటారు వింటూ ఉండండి. ఇది వందనం ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై రెయిన్బోతో జీవితం రంగులపై.

ட்வின் சிட்டிஸ் எஃப்எம் ரெயின்போ 101.9 பை மீர் விட்டுனது வந்தனம். 8:28:13 ரெயின்போ ஸ்டூடியோ கிளாக்லாம். நிஜங்க మనల్ని నిజమైన విజేత అని ఎప్పుడంటారు? ఎస్, ఎప్పుడంటారు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం గట్టిగా మన ఊపిరి పీల్చుకుంటే, గాలి పీల్చుకుంటే ఒక జన్మకు సరిపడే కాన్ఫిడెన్స్ మనకి గుండెల్లో అనిపించాలన్నమాట. 1, ఎదురుగా ఉన్న ప్రపంచాన్ని, ప్రాబ్లమ్స్ని చూసి బెదిరిపోకూడదు. స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండాలి, స్థిరంగా ఉండాలి, జీవితంపై బలమైన ఆశను కలిగి ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి ఫస్ట్. మనం ఒకటి చేయాలనుకుంటే ఖచ్చితంగా అది పూర్తయి తీరాలి. అంత డెడికేషన్ మనకి రాలి, పట్టుదల ఉండాలండి. కాన్ఫిడెన్స్, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ మనకి ధైర్యం ఇవ్వాలి. ఎక్కడో ఎవరో ఇస్తే మనకి ధైర్యం రావడం లేదా కంఫర్టబుల్గా అనిపించడం అలాంటిది నో, ఇట్ ఈస్ నాట్ నో గుడ్. అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచం లేదు, దాని ఏమంటారు, ఒంటరిగా ఉండాలి అంటారు కదా, అలా అనమాట. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కానీ నేను ధైర్యంగా ఉంటాను అని మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ పెద్దలు చెప్పిన మాట అండి. ఇవన్నీ మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒకేసారి ధైర్యం వచ్చేసి, నమ్మకం వచ్చేసి, ఎస్ నేను ఏదైనా చేయగలను అన్న ధైర్యంగా ఉండి ఒక అరగంట అయిపోయిన తర్వాత అధైర్యంగా మారిపోతాం మనం. చాలామంది అంతే. ఎందుకు ఆ పరిస్థితి? కష్టాన్ని నమ్ముకోవాలి, ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని, యూనో, వాటింతవే వచ్చేస్తాయి మనకి కష్టాన్ని నమ్ముకుంటే. మనం పడే కష్టం మాత్రమే మనల్ని విజేతని చేస్తుంది అని చెప్తారు. అది కష్టం ఏదైతే ఉందో దాన్ని మనం నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టపడితే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. స్పెషల్లీ యంగ్స్టర్స్ వింటున్నారు కదా, వింటూ ఉండండి. ఇది బంధనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

FM Rainbow 101.9, musically yours.

8:40 రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ 15 ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా ఎండాకాలం బా నిజంగా చెప్పలేకపోతున్నాం అసలు మాటల్లో. ఆరోగ్య సంరక్షణపై జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కాలం అండి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా జబ్బులు బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకి

పెరుగుతున్నాయి. అండ్ ఈవెన్ ఎప్పుడై తీరుగా ఉంటే ఎండలు, ఇక ముందు ఎలా ఉంటుందో, దాహార్తి దీనేమంటారు తీర్చే చల్లటి నీళ్లు కొబ్బరి బొండలతో పాటు మజ్జిగ తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్స్. అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ బాటిల్ మన దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు. సాధారణంగా మిగతా కాలంలో తీసుకుంటున్న నీటి కంటే 2 times ఎక్కువ తీసుకోవాలి వాటర్. అలాగే కీరదోస, క్యారెట్, బీట్రూట్ లాంటి జ్యూసెస్ కూడా మనం స్నాక్స్ లాగా తినచ్చు. ఎండాకాలం సాల్ట్ అసలు మ్యాక్సిమం తగ్గించండి అని కూడా చెప్తున్నారన్నమాట. త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు కూడా తీసుకోవాలి. ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే ఇంకా మంచిది అని చెప్తున్నారు. మన కోసమేగా, వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ FM Rainbow 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Admissions are open at Bankatlal Badruga College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BSc in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
1: 8:55 రెయిన్బో స్టూడియో క్లాక్ లో సూపర్ హిట్ సాంగ్ తర్వాత వార్తల ముఖ్యాంశాలు ఉంటారు. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్

కౌన్సిలర్ జరిగే బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. గుజరాత్కు చెందిన మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం దేశభక్తికి సంబంధించిన సామాజిక శాస్త్రం సోషియాలజీ ఆఫ్ పేట్రియాటిజం అనే రెండేళ్ల కోర్సును ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాకర్షక నాయకత్వాన్ని విశ్లేషించే పాఠ్యాంశంతో పాటు ఆర్ఎస్ఎస్ చరిత్రను కూడా చేర్చామని విశ్వవిద్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఆధునిక వైద్యం, అత్యుత్తమ నిపుణులు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందుతుండటంతో భారత్ గ్లోబల్ హీలింగ్ డెస్టినేషన్గా మారిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మెడికల్, వెల్నెస్, టూరిజం భారత్ మోడల్కు రెండు బలమైన స్తంభాలుగా ఉన్నాయని పేర్కొంది. ప్రసార్ భారతి చైర్మన్గా ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సాహిత్యం, ప్రకటనలు, సినిమాతో పాటు ప్రజా సంబంధాల రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రసూన్ జోషిని ఈ పదవికి ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఈరోజు జరిగే నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యేవారు తగిన జాగ్రత్తలతో సెంటర్కు సకాలంలో చేరుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నివేదికను వెంటనే అందించాలని అధికారుల కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని, 1 జూన్లోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులిస్తామని వెల్లడించారు. ఇరాన్పై దాడులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాగా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాకు ఇరాన్ 14 అంశాలతో ప్రతిపాదన పంపింది. సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఈరోజు 3:30 గంటలకు కేకేఆర్తో హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారమే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో కూడా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

9:15 రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ వందనం వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం మారిపోయిందండి. కాలం మారిపోయింది, జీవితంలో వేగం పెరిగిపోయింది. ఒకప్పటి పెద్దలతో పోలిస్తే ఇప్పటి తరం పిల్లలైనా పెద్దలైనా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలకు అలవాటు పడ్డారనే చెప్పాలి. ఏమంటారు అయితే, ప్రాసెస్డ్ పదార్థాలు, ఐ మీన్ ఈ ఆహార పదార్థాలు తగ్గించుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అసలు తినకపోవడమే మంచిదండి. ఇంటి దగ్గర వండుకోవడం, తర్వాత ఈ సెలెక్టెడ్ ఫుడ్ ఉంటుంది, దీని అంటే సిరిధాన్యాలు అంటారు కదా, అలాంటివి వాటితో తాజాగా పోషకాలతో సమృద్ధమైన ఆహారాన్ని మనం ఆస్వాదించే అవకాశం ఉందన్నమాట. చిప్స్, క్యాండీస్, అలాగే ప్యాక్డ్ స్నాక్స్ స్థానంలో యూనో తాజా తాజా పళ్ళు, గింజలు అవి తెచ్చుకోవడానికి మనం అవకాశం తెచ్చుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అనారోగ్యకరమైన కొవ్వులు ఏవైతే ఉన్నాయో అవి దూరంగా ఉండొచ్చు అన్నమాట. ఈ ప్రిజర్వేటివ్స్ బారిన పడకుండా మనం తప్పించుకోవచ్చండి. చాలామంది పరుల హడావిల్లో పడి

చివరి నిమిషం వరకు ఆగి ఆ తర్వాత ప్రాసెస్డ్ ఆహారం తీసుకుంటూ ఉంటున్నారు ఇప్పటికీ కూడా. దీనికంటే ముందుగానే మనం ఆరోగ్యకరమైన ఆహారం సిద్ధంగా ఉంచుకోవాలి, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే వస్తువులు కొనేటప్పుడు మనం మార్కెట్ మొత్తం ఓపిక్గా తిరుగుదామండి. ఈ పళ్ళు కూరగాయలు సహా ఆహార పదార్థాలు ఏవైనా సరే మనం ప్రాసెస్డ్ కానివి ప్యాకేజ్డ్ కానివి తీసుకుంటేనే బెటర్ అని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. హెల్త్ హెల్త్ హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ఏమంటారు వింటూ ఉండండి. ఇది వందనం ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులు వయం.

9:25:55 రెయిన్బో స్టూడియో క్లాక్ లో వందనం వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ అర్జీ సంతోష్. కష్టమైన పనిని కూడా ఇష్టంగా ప్యాషనేట్గా చేయడం అంటారు కదా, దానివల్ల మానసిక ఉత్సాహం ఉత్తేజం పెరుగుతాయండి. ఇది మనం చేసే పనిలో సాధారణంగా మనం అలసిపోతూ ఉంటాం కదా, అలసటిని తగ్గిస్తుందన్నమాట. ఏవైతే మనం ముఖ్యమైన పనులని పెట్టుకుంటామో అవి బలవంతంగా కాకుండా ఇష్టంతో ఆస్వాదిస్తూ చేస్తే తక్కువ అలసట ఎక్కువ సంతోషం కలుగుతుంది.

అండి. ఎంత కష్టమైనా సరే ఇష్టపడి చేస్తే అదేమీ పెద్ద కష్టం అనిపించదు. బా ఎంత బాగుందో ఈ లైన్. ఎంత కష్టమైనా ఇష్టపడి చేస్తే అదేమీ పెద్ద కష్టం అనిపించదు. పనిని భారంగా కాకుండా మన బాధ్యతగా భావించి ఇష్టంగా చేయడం అలవాటు చేసుకోవాలట. చేసే పనిలో ఉన్న మంచితనం, దానివల్ల కలిగే ప్రయోజనాలను ఆలోచించి మరీ ఆనందించాలి. కష్టమైనా సరే చిరునవ్వుతో పని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ ఈజ్ బెటర్ దాన్ వర్స్ అంటారు కదా, అలా అనమాట. సో ఇష్టమైన పని నేర్చుకోవడం వల్ల ప్రశాంతత సంతోషం దొరుకుతాయని. అయితే మన పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, కష్టాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి పనిచేస్తే మనం కోరుకునే సుఖం ఆ కష్టమే భవిష్యత్తులో ఇస్తుందిట. ఎంత బాగుందో కదా. వింటూ ఉండండి, ఇది వందనం. ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ హిట్ సాంగ్ మీకోసం. కాసేపు అలా అలా అలా కళ్ళు మూసుకొని వినండి. సండేనే కదా.

0: FM Rainbow 101.9, musically yours.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642. సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

9:35, 32 seconds స్టూడియో క్లాక్ లో అండ్ వందనం వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగనమయం. నిజంగా సాంకేతిక పరిజ్ఞానం అంటారు కదా, సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందని సంతోషపడాలో, దానివల్ల సంభవిస్తున్న దుష్ఫలితాలకి భయపడాలో తెలియని పరిస్థితి అండి. ఎందుకు ఏమైంది అంటారా, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇప్పుడు సెల్ ఫోన్ తప్పనిసరి. మరి అది లేదే పూట గడవని పరిస్థితి. పిల్లవాడు తినట్లేదు అని అంటే వాడి చేతిలో సెల్ ఫోన్ పెట్టడమే. గంటల తరబడి మాట్లాడే యువతీ యువకులు సెల్ ఫోన్ వలయంలో చిక్కుపోతున్నారండి. అతిగా సెల్ ఫోన్ మాట్లాడడం వల్ల, యూజ్ చేయడం వల్ల మెదడుకి ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితిమీరుతున్న వాడకం వల్ల రేడియేషన్ ప్రభావం పడుతుంది అని వైద్యులు చెప్తున్నారు. మనకు కూడా తెలుసా విషయం, కానీ ఒక్క చిన్న విషయం అండి, ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని ఉపయోగించుకొని తర్వాత దాన్ని పక్కన పెట్టేసి అసలు పనిష్మెంట్ ఇచ్చినట్టుగా

పిల్లలు చెప్పిన మాట వినకపోతే మనం ఇంట్లో కట్టేస్తాం చూడండి, అలా అనమాట. వీలైతే మనకి చాలా దూరంలో పెట్టేసి ఆ ఫోన్ని, మిగతా పనుల్లో నిమగ్నం అవ్వడం అత్యుత్తమం అండి. ఆరోగ్యపరంగా కూడా ఇది మనం రోజు అలవాటు చేసుకోవాల్సిన పని. సెల్ ఫోన్ మీద ఆధారపడడం వల్ల మనకు తెలియకుండానే మనకి మన నడవడిలో చిరాకు, కోపం, ప్రతి చిన్నదానికి విసుక్కుంటూ మాట్లాడడం, తలనొప్పి లాంటి విచిత్రమైన లక్షణాలు మనలో కనిపిస్తాయి. అందుకని డాక్టర్స్ మన కోసం చెప్తున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఏమంటారు వింటూ ఉండండి. ఇది వందనం, ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఫ్రమ్ ద మూవీ టెంపర్ అండ్ 9:50. నేను మీ అజయ్ సంతోష్ మీ నుంచి సెలవు తీసుకున్న టైం. ప్లీజ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురిని రెస్క్యూ టీంలు రక్షించాయి. వివేక్ విహార్ ఏరియాలోని ఒక నివాస సముదాయంలో ఏసీ పేలడంతో ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక పోలీసు వర్గాలు తెలియజేశాయి. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద తప్పనిసరిగా చెత్త బిన్ ఏర్పాటు చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆధునిక వైద్యం, అత్యుత్తమ నిపుణులు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందుతుండటంతో భారత్ గ్లోబల్ హీలింగ్ డెస్టినేషన్గా మారిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మెడికల్, వెల్నెస్, టూరిజం భారత్ మోడల్కు రెండు బలమైన స్తంభాలుగా ఉన్నాయని పేర్కొంది. ప్రసార భారతి చైర్మన్గా ప్రసిద్ధ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సాహిత్యం, ప్రకటనలు, సినిమాతో పాటు ప్రజా సంబంధాల రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రసూన్

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ.

0: जब तक है जान उस मूवी का गाना जिया रे जिया अभी आपने एंजॉय किया ओनली ऑन द स्टेशन ऑफ द नेशन आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन। दोस्तों आज मेरे साथ हैं एक और आरजे आरजे श्रीजा, तो मैं आप सभी को उनको इंट्रोड्यूस करना चाहूंगी। हाय श्रीजा।
1: हेलो हेलो मैम,
0: हाउ आर यू डूइंग टुडे?
1: आई एम वेरी गुड।
0: ఎండలు ఎలా ఉన్నాయి బయట?
1: బాగా ఉన్నాయి, అసలు విపరీతంగా.
0: కానీ ఇక్కడ మనమైతే ఫుల్ జోష్ లో ఉన్నాం. వాట్ యు సే?
1: Yes,
0: ఆల్వేస్ ఫుల్ ఆన్ టు డూ యు నో ప్లే ద మ్యూజిక్ టు టాక్ అండ్ కీప్ అవర్ ఆడియన్స్ ఎంటర్టైన్డ్ రైట్? సో టెల్ మీ, ఇస్ దేర్ ఎనీ ఇంపార్టెన్స్ టుడే దట్ యు వుడ్ లైక్ టు షేర్ విత్ ద ఆడియన్స్? ఎనీ అబ్జర్వేషన్స్ టుడే?
1: Yes, today we are celebrating World Press Freedom Day. And what does it mean? It means that the press people, that means our reporters, our journalists, are defending for freedom, not just from this year, but since 1993. So it has been started in the year 1993 by the UN General Assembly, actually. It is actually celebrated as a global day to defend media independence, honor journalists who lost their lives, and also assess press freedom across the nations globally. So this is all about World Press Freedom Day.
0: So do they have a specific theme this year, Shrija?
1: Yes, we do have a theme for this year, that is 2026, Shaping a Future at Peace, Promoting Press Freedom for Human Rights, Development and Security.
0: So that's about one important observation happening today, that is May 3rd. We'll enjoy one beautiful song and then get back to you all again.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: యు హావ్ ట్యూన్డ్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9. సో నౌ దేర్ ఇస్ అ సాంగ్ క్యూడ్ అప్ ఫర్ యు, కీప్ లిస్నింగ్.

0: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
1: యూ హ్యావ్ ట్యూన్డ్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: आप सुन रहे हैं द स्टेशन ऑफ द नेशन आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन। हमारे साथ यूं ही जुड़े रहिएगा क्योंकि गानों का सिलसिला और बातों का सिलसिला यूं ही चलता रहेगा।
1: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: ఎంటర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: You're tuned to the station of the nation, Akashvani Hyderabad FM Rainbow 101.9. Rainbow adds colors to your life. Hindi gaano ka silsila to chal hi raha hai. Beech mein ek evergreen famous Backstreet Boys aap sabhi ke liye.

0: See? You're a natural.
1: वो तो मैं हुई।
2: తెలుగు రాష్ట్రాల నుండి
3: 300కి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
5: మన శ్రీ చైతన్య విద్యార్థి.

ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు, ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइव रंगीन। आज के टॉपिक के चलते, वर्ल्ड लाफ्टर डे के चलते, मैंने आप लोगों को बस ये बोला है कि आपको मुझे कॉल करके बस चुटकुले सुनाने हैं और हम सबको हंसाना है। दिखता है किसका जोक सबसे ज्यादा सबको हंसाता है। वैसे कहते हैं ना कि लाफ्टर इज अ पावरफुल फ्री एंड नेचुरल मेडिसिन दैट एनहांसेस आवर फिजिकल and mental strength. And it's also often said that a day without laughter is actually a day wasted. Jaise Charlie Chaplin, kehte the ki a good laugh actually heals a lot of wounds. Kabhi-kabhi bachchon ki masoom bhari, sawal. I mean, hum chahe jitne bhi stress mein ho, unke jo questions hote hai, wo time ke liye, hume sirf wo time ke liye nahi, actually jab-jab hum yaad karte hain, aap soch ke dekhiye ki आप अगर 50 साल के भी हो गए और आप आपके कजिन्स के बीच बैठे हो तो वही बचपन की ही बातें बात करके फिर से मुस्कुराते रहते हैं। इट्स ऑल बिकॉज देर इज सो मच ऑफ इनोसेंस इन दैट पर्टिकुलर मोमेंट। तो वो वाले जो हंसी है जो फोर्सफुल नहीं है बट जो दिल से आती है एंड हमेशा अपने चेहरे पर मुस्कुराते रहती है, वो हमेशा हमें बरकरार रखनी चाहिए, राइट? सो हमारे साथ एक कॉलर मौजूद है, उनसे डेफिनेटली बात करते हैं बट देखते हैं कि वो हमें क्या बोलेंगे। हेलो,
1: हेलो दीपा राज गारू, शुभ मध्याह्नम,
0: गुड आफ्टरनून सर, ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం, మీరు కూడా చాలా బాగుంటారు అనుకుంటాను.
0: థాంక్యూ సర్. సో తొందరగా ఒక జోక్
1: మేడం. అయితే జోక్లకు వస్తే మేడం, ఇంటి ముందు రెండు గార్డులు అరుస్తుంటాయి మేడం.
0: ఓకే,
1: భర్త అంటాడు ఏమేమి చుట్టా పెట్టారు చూసావే అని చెప్తాడు అనమాట. అంటే భార్య అంటుంది, ఏ మామయ్య అత్తయ్య బాగున్నారా, లోపల రాండి లోపల రాండి వస్తే
0: వస్తాం.
1: ఏంటి మామ పొద్దున్న నుంచి తెగ సోకు చేస్తున్నా అద్దం ముందు ఏంటి వ్యవహారం వస్తే పోతా. ఏం లేదు లక్ష్మి, నిన్న మందు కోసం డాక్టర్ గారికి వెళ్తే ఫోటో తీయాలని చెప్పారే, అందుకోసమే బాగా నిన్న రెడీ అవుతున్నాను అని కోరుకున్నాను మేడం. ఏ గానాదోనా మేడం, ఏ పాను బనారస్ వాళ్ళ గానాదోనా.
0: మే కోషిష్ జరూర్ కరుంగి, ఆపనే పిచ్లీ బార్ భీ పూచా థా, ఆజ్ కోషిష్ జరూర్ కరుంగి. థాంక్ యూ సర్, ఆపనే అచ్చే అచ్చే జోక్స్ సునాయే.
1: వెల్కమ్.
0: టైమ్ ఫర్ అ వెరీ షార్ట్ బ్రేక్. షార్ట్ బ్రేక్ కే బాద్ యే జోక్స్ కా సిల్సిలా ఔర్ గానో కా సిల్సిలా యూ హీ జారీ రహేగా.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइव रंगीन। जोक्स के सिलसिलों को जारी रखते हुए देखते हैं हमारे अगले कॉलर कौन है। हेलो,
4: हरिओम।
0: हरिओम, अपना परिचय दीजिए।
4: मैं विलास पेनुरकर आके नगर से बोल रहा हूँ
0: जी। तो आप कौन सा चुटकुला सुनाने वाले हैं?
4: हाँ जी, दो मित्र दो व्यक्ति होते हैं, एक व्यक्ति का नाम महेंद्र कुमार और दूसरा गोपाल।
0: ओके,
4: ये दोनों भी सवेरे उद्यान में घूमने के लिए जाते हैं। तो जाते जाते दोनों में मैत्री हो जाती है।
0: ओके,
4: और एक दिन महेंद्र कुमार जी अपने मित्र से गोपाल से कहते हैं कि गोपाल जी आप हमारे घर के लिए साथ में चाय पियेंगे।
0: ओके,
4: तो महेंद्र कुमार जी गोपाल जी को अपने घर लेकर जाते हैं। जाते ही बोलते हैं अपनी पत्नी से, डार्लिंग गोपाल जी आए हैं उनके लिए पानी और चाय लेकर आओ।
0: ओके,
4: तो वो पत्नी बेचारी अपना पानी लेकर आती है, चाय लेकर आती है, दोनों भी बैठ करके चाय पीते हैं, गपशप हो जाती है। और गोपाल जी अब घर जाने के लिए लौटने के लिए बाहर आ जाते हैं, साथ साथ महेंद्र कुमार जी भी उनको छोड़ने के लिए बाहर आते हैं। गोपाल जी बोलते हैं कि महेंद्र कुमार जी ये बताइए कि आप अपने पत्नी को, इतनी आपकी आयु हो गई है 70-75 वर्षों की, पत्नी को अभी भी आप डार्लिंग कहकर बुलाते हो, क्या बात है? तो महेंद्र कुमार जी बोलते हैं देखो गोपाल जी आपने ये प्रश्न मुझे बाहर आने के बाद में पूछा है, बहुत अच्छी बात है, क्योंकि पिछले 5 वर्षों से मैं अपने पत्नी का नाम भूल गया हूँ।
0: वेरी नाइस, बहुत खूब, ये तो सोचा ही नहीं था, ट्विस्ट बहुत अच्छा है। कब से क्या सोच रहे थे कि क्या हो सकता है इसमें?

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: దిస్ ఈస్ ద స్టేషన్ ఆఫ్ ద నేషన్, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో కి సాత్ లైఫ్ రంగీన్. తో చుట్కులోం కే సిల్సిలే యూ హీ చల్తే రహెంగే. హమారే అగ్లే కాలర్ మౌజూద్ హై, లీజియే ఉన్సే బాత్ కర్ లేతే హై, జాంతే హై వో క్యా కేనా చాతే హై. హలో
3: హలో, దీపారాజ గారు శుభమంచానం.
2: హలో
3: దీపారాజ గారికి శుభమంచానం.
2: మీరేం జోక్ చెప్పబోతున్నారు?
3: అమ్మ చెప్తాను తండ్రి, చిన్నదిగా చెప్తాను.
2: చెప్పండి.
3: రమణయ్యమ్మా.
2: నమస్కారం రమణయ్య గారు.
3: నమస్కారం. నమస్కారం తల్లి. ఒక కొత్తగా మ్యారేజ్ అయిన ఇంటికి అల్లుడు వచ్చి అల్లుడు తింటా ఉన్నాడంటమ్మా. అల్లుడు తింటా అంటే అల్లుడిని తోడుతో ఇంకొకరు అల్లుడు కాకుండా ఇంకొక ఆయన రోజు కూర్చొని తింటా ఉన్నాడు. రోజు ఒక 10-15 డేస్ అట్లా తింటా ఉన్నాను అనమాట. అప్పుడు ఏం చేశారంటే ఇంకా అట్లా దీపారాజు గారు అక్కడికి వెళ్ళారు.
2: అవునా?
3: అక్కడికి వెళ్తే ఎవరు ఆయన ఎవరు అన్నారు. అంటే ఆయన నా బిడ్డ పెడుతున్నాయనా అని చెప్పినాడు. ఈయన ఎవరు అన్నాడు? ఈయన నా మొగుడు అన్నాడు. అంటే ఏం అంటే ఎన్నాళ్ళు తింటానాడు ఈయన వాళ్ళను కానీ ఈయన నువ్వెవరు నువ్వెవరు అనుకున్న వాళ్ళే కాదు. కాబట్టి వాళ్ళు ఆయన కోపం వచ్చేసి ఆయన నా మొగుడు అని చెప్పినాడు.
2: ఓకే,
3: అది మా అంతేమో తల్లి.
2: ఓకే సార్, థ్యాంక్ యూ. హలో హలో, కోయి తో బహుత్ దేర్ సే ట్రై కర్ రహా హై బట్ లగ్ నహీ రహా హై. యాజ్ ఐ కీప్ వెయిటింగ్ ఫర్ ద కాలర్స్, యాజ్ యూ ఆల్ నో వీ హ్యావ్ ఆర్ ఫ్రెండ్ ఆర్జే శ్రీజా ఓవర్ హియర్. శ్రీజా, నీకేమైనా జోక్స్ గుర్తుకొచ్చాయా? నువ్వు ఇందాక చెప్తుండే కదా ఏదో డాక్టర్ అది, షేర్ చేస్తావా మన లిసనర్స్ తో?
4: ఎస్ ఎస్,
2: చెప్ చెప్.
4: అయితే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనమాట, తనకి ఒంట్లో బాగోలేదు అది ఇది అనుకుంటూ విత్ సర్టెన్ కంప్లైంట్స్. అయితే వెళ్లేసరికి ఆయన అంతా ఓకే, జస్ట్ కాస్త డైట్ లో మార్పులు చేయండి చాలు అని అన్నాడు.
2: ఓకే,
4: ఈయన సరేనండి మీరు ఎలా చెప్తే అలాగా అని అన్నారు. అయితే డాక్టర్ వచ్చేసి యాజ్ యూజువల్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాస్త తినండి, కాకపోతే హెల్దీగా తినండి, ఆయిలీ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేయండి అన్నారు. మధ్యాహ్నానికి కాస్త రైస్ తింటారు కాబట్టి ఓకే లిమిటెడ్గా తినండి అని చెప్పారు. కానీ రాత్రి వచ్చేసరికి ఒక 2-3 చపాతీలు మీ ఆకలికి తగ్గట్టు తినండి, మీ అపెటైట్కి తగ్గట్టు అని చెప్పారు అనమాట డాక్టర్. అయితే ఈయనేమనాలి అలాగే అని చెప్పి వచ్చేయాలి, ఫాలో అవ్వాలి. ఈయనేమన్నారు, సరే మార్నింగ్ మధ్యాహ్నం ఓకే అండి,

0: ఈవినింగ్ అదే రాత్రి చపాతీలు అన్నారు, మరి అన్నానికి ముందు తినాలో తర్వాత తినాలో చెప్పలేదేంటి అని అడిగారు.
1: అంటే అది మెడిసిన్ లక్క ఇస్ టేకింగ్, యు నో, షుడ్ ఐ టేక్ ఇట్ బిఫోర్ ఫుడ్ ఆర్
0: ఆఫ్టర్ ఫుడ్ అని అడుగుతున్నారు.
1: బలేది నాకు వెన్ యూఆర్ సేయింగ్ దాట్ నో ఐ రిమెంబర్ వన్ జోక్. డాక్టర్ పేషెంట్ ఇట్లానే శ్రీజ, సో పేషెంట్ వెళ్తాడు డాక్టర్ దగ్గర. So doctor asks, what happened? What is the reason that you are here? So he says, naaku ekkada muttina nuppulestundandi, na body full pain avutundi antadu. So the doctor examines body, anta check up chesthe anta normal e undi. So then he says, but everything looks fine. Then he asks, exactly where? Ante he points out what right hand the index finger disi ikkada mutte appa nuppulestund anta, cheki mutte nuppulestund, kadupulo mutte nuppulestund, tala meeda mutte nuppulestundi. యాక్చువల్లీ లాస్ట్ కి ఫైండ్ అవుట్ చేస్తే ఏం తెలుసా, వాడికి ఆ చేయిలో ఆ ఇండెక్స్ ఫింగర్ కి దెబ్బ తాకింది. సో విత్ దాట్ ఇండెక్స్ ఫింగర్ వేర్ ఎవర్ హీస్ టచింగ్ దట్ ఈస్ పెయినింగ్. హీ కుడెంట్ ఎక్స్ప్రెస్ దాట్. సో ఇదన్నమాట, కొన్ని జోక్స్ ఉంటాయి అది ఆ మూమెంట్ లో మనకి అప్పుడప్పుడు, నేను ఎప్పుడో విన్నాను అప్పుడు, ఆ రోజు నాకు నవ్వు రాలే కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన జోక్ గుర్తుకొచ్చి ఇప్పుడు నవ్వు వస్తుంది. So like that friends, meeka evarkaina emaina manchi jokelu gurtukoste, you know you need to call me. This is Hello Rainbow going on, and you are tuned into Akashvani Hyderabad FM 101.9. Rainbow tho jeevitam rangulamayam.

0: आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइव रंगीन। तो हम आज लाफ्टर डे के आधारित पर आज एक दूसरे को जोक सुना रहे हैं और कोशिश कर रहे हैं कि हंसाए। आई एम श्योर एटलीस्ट किसी ना किसी को तो हंसी जरूर आ रही होगी, एटलीस्ट हमारे जोक्स पे नहीं बट वो कुछ अपने अपने जोक्स पर भी यू नो याद करते हुए हंस जरूर रहे होंगे। वैसे मुझे एक और जोक याद आया, मैं शेयर करना चाहूंगी। श्रीजा आप सुना चाहोगे? एक छोटा सा जोक है।
1: जी
0: देयर वाज दिस ड्रंकर्ड, ओके, ही ड्रैंक फुल्ली एंड समहाउ ही स्लिप अयर्ड, टेरेस मीद ఉన్నాడు, స్లిప్ అయ్యాడు, జారి కింద పడ్డాడు. అయితే వెన్ హీ ల్యాండెడ్ డౌన్, ఐ మీన్ ఆబ్వియస్లీ జనాలు చూస్తారు కదా, సో పీపుల్ సా అండ్ దే కేమ్, క్యా హువా క్యా హువా, సో హీ ఇమిడియట్లీ ఆన్సర్స్, పతా నే మే బీ అభి అభి నీచే ఆయా హు. సో దట్స్ దట్ డ్రంకర్డ్స్ జోక్. So let's see if there are any more jokes, but I'll talk to you once I am done with this part.

0: किसी को हंसी आई नहीं कि पता नहीं मेरे जोक पर। हेलो,
1: హలో దీపారాజ్ గారు,
0: నమస్కారం.
1: నమస్కారం అండి. మళ్ళీ ఇంకో కొత్త కొత్త జోక్ జ్ఞాపకం వచ్చింది.
0: అరే
1: చెప్తుంటే
0: చెప్పండి
1: అయితే
0: చెప్పండి.
1: మేడం, ఒక పెద్ద మంచి ముసలామే డాక్టర్ డెంటల్ డాక్టర్ దగ్గర పోయింది మేడం. డెంటల్ డాక్టర్ దగ్గర పోయి పళ్ళు చెక్ చేయించుకుంటుంది. ఒక పళ్ళు పీకాలని చెప్తాడు అనమాట డాక్టర్.
0: ఓకే
1: హలో,
0: ఓకే ఓకే సార్.
1: పళ్ళు పీకాలంటే ఆ ముసలామని చెప్తాడు, నోరు తెరువు ఇంకా తెరువు ఇంకా తెరువు ఇంకా తెరువు అంటారు అనమాట, బాగా తెరిపిస్తారు అనమాట. ఆ ముసలాం అంటుంది, ఏమి నువ్వు లోపల కూర్చోకపోతే పళ్ళు అయితే బీగా పోతే అంతగానే నోరేందుకు తిరుగు అంటుంది మనకి బోల్తా.
0: ఓకే
1: లోపల అందరికి బయటకి చేప దాటి ఉకారుతుంది మనకి బోల్తుంది. అది ఎవరేజ్ జోకే మేడం.
0: అరే సార్,
1: ఆపకి పేషెంట్ పేరు అనేది మేము బాత్ కర్ రహా
0: జీ జీ సమజ్ గయి.
1: పేషెంట్ ఆతు మొత్తం అంతా చెకప్ చేస్తుంటాడు అనమాట. అయితే ఆడు చూస్తే బాగానే ఉంది, ఇంట్లో ఎంత చూస్తే బాగానే ఉంది, కడుపు కూడా చెకప్ చూస్తే టక్క టక్క టక్క టక్క గొక్కుంటుంది.
0: ఓకే
1: అయితే మళ్ళీ డాక్టర్ ఏం చేసేసాడు, చూపెట్టి కూడా వింటాడు అనమాట. అంటే అక్కడ ఏముందంటే డాక్టర్ ఒకసారి ఆపరేషన్ చేసిన వాచ్ పెట్టి అట్లనే మొత్తం ఆపరేషన్ కుట్టేస్తాడు అనమాట. డాక్టర్ దగ్గరికి వస్తే మళ్ళీ డాక్టర్ ఏం చేస్తాడు, మళ్ళీ ఆపరేషన్ చేసి తీసేయాలని చెప్పి తీసేస్తాడు అనమాట.
0: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇన్నిసార్లు కాల్ చేశారు, ఇన్ని జోక్స్ చెప్పారు. టైమ్ ఫర్ అ వెరీ షార్ట్ బ్రేక్. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ కాల్స్ తీసుకుంటాను, మీ జోక్స్ వింటాను. బట్ స్టే ట్యూన్ టిల్ దెన్.
2: మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచి ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటి కలకు బలమైన ఆర్థికతో పాటు.
0: ब्रेक के बाद आप सभी का तहे दिल से फिर से स्वागत करती हूँ. आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइव रंगीन. तो जोक्स का सिलसिला जारी रखते हुए हमारे अगले कॉलर. हेलो
3: हेलो, नमस्ते दीपा जी.
0: नमस्ते, कौन बोल रहे हैं?
3: मुमताज बात कर रही हूँ. इससे पहले आप बात कर रहे थे पिछली.
0: जी जी जी जी, याद है याद है. तो कैसे आप मुमताज जी?
3: अल्हम्दुलिल्लाह अच्छी. आप कैसे हैं दीपा जी?
0: बिल्कुल ठीक. तो बताइए.
3: आप आए मुझे बहुत खुशी हुई.
0: अरे
3: प्रोग्राम से ज्यादा आपसे बात करने को खुशी मिली.
0: थैंक यू, सो काइंड ऑफ यू, वेरी काइंड ऑफ यू.
3: तो अच्छा लगता आप आए तो.
0: सो काइंड ऑफ यू मैम.
3: अभी एक जोक बोल रही. देखो, टीचर से एक बच्चा पूछा था, टीचर बिना गलती के कोई किसी को सजा दे सकते क्या? नहीं नहीं बिल्कुल भी नहीं दे सकते. तो बच्चा बोला, शुक्रिया टीचर, आज तो मैं होमवर्क नहीं करा बोल के.
0: अच्छा, बच्चों के मासूम वाले जोक सच में बहुत अच्छे रहते हैं.
3: और एक जोक जो है, तो एक शराबी रोड से सो रहा था.
0: अच्छा.
3: तो पुलिस वाला आके बोला कि ए यहाँ क्यों सो रहा? तो उन्हें बोला कि मैं यहाँ सो रहा नहीं, मैं दुनिया फिर रहे तो उनका देखने का देख के मजा लेने को लिए बैठा हुआ हूँ.
0: अच्छा चलिए मुमताज जी, अच्छे अच्छे जोक सुनाए, शुक्रिया.
3: एक गाना है रिक्वेस्ट दीपा जी.
0: आप बोल तो दीजिए. मैं अभी तक दो लोग बोले, मैं उनका ही कोशिश कर रही हूँ. बोल दीजिए.
3: मुझे तेरी मोहब्बत का सहारा मिल गया होता अगर तूफान नहीं आता.
0: जी जी, मैं कोशिश करूंगी, वादा नहीं करूंगी. थैंक यू मुमताज.
3: जरूर कोशिश करो. ठीक है, बहुत खुशी हुई आपसे बात करके.
0: मुझे भी थैंक यू. हेलो,
4: राधे राधे.
0: राधे राधे, बावनारा अंडी.
4: చాలా అంటే చాలా, ఇంకా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను.
0: థ్యాంక్ యూ. సో ఏం జోక్ చెప్తున్నారు?
4: అది కాదండి, మీ ఆల్ ఇండియా రేడియో వాళ్ళు చాలా చమత్కారులు అండి. మెగాస్టార్ చిరంజీవి కూతుర్ని శ్రీజ గారిని తీసుకొచ్చి ఆర్జయం చేయిస్తున్నారు మీరు.
0: లేదు, తను కాదు. ఇట్స్ డిఫరెంట్. ఆర్జయ్ శ్రీజ.
4: ఆర్జయ్ శ్రీజ ఇప్పుడు జోక్ నవ్వారు కదండి, అది కూడా చిన్న జోకే, లైవ్ జోక్ అన్నట్టు.
0: ఓ అట్లానా, ఓకే, ప్రాంక్ చేసినా? నో, బికాజ్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఎయిర్ పీపుల్ విల్ థింక్ ఇట్స్ రియల్. తను కొత్తగా వచ్చారు అండ్ షీ వాంటెడ్ టు గెట్ హర్ సెల్ఫ్ ఇంట్రడ్యూస్డ్.
4: శ్రీజ గారికి నచ్చింది అమ్మారు జోక్ అడగండి.
0: శ్రీజ గారికి జోక్ నచ్చింది, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది. ఏంటి నా మీద సడన్ గా నా జోక్ ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అని భయపడుతూ ఉంది. నేను చెప్పేసి తొందరగా నోనో ఇట్స్ ఎ జోక్.
4: ఇంకోటి ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి చెప్పాలండి మీరు, ఎందుకంటే మళ్ళా బరువు ఉంచుకోవద్దు మనం.
0: అందుకని నేను క్లియర్ చేశాను, ఇట్స్ నాట్ దాట్. ఇట్స్ అ డిఫరెంట్ టోటలీ టోటలీ డిఫరెంట్ శ్రీజ.
4: మళ్ళా జోక్ అని కూడా మళ్ళా నేను ఇన్నిసార్లు చెప్తున్నాను,

0: యా
1: అయితే ఇంకోటి ఏంటంటే, ఇంకో చెప్పండి,
0: చెప్పండి.
1: యాక్చువల్ గా నేను ఈక్విటీస్ కామోడిటీస్ చేస్తాను కదా, ఈక్విటీస్ అండ్ కామోడిటీస్,
0: ఓకే.
1: అయితే దానికి సంబంధించింది. రెగ్యులర్ ఆఫీస్ లో ఉన్నా కూడా కొందరు మనుషులు ఎట్లా ఎంత అబ్సెన్స్ మైండ్ తోటి ఉంటారంటే, అయితే ఇక్కడ ఒక మనిషి అలానే ఉన్నాడు
0: ఓకే,
1: నేను
0: మీ
1: చెప్పే జోక్ లో,
0: దగ్గరనా?
1: అంటే నేను చెప్పే జోక్ లో, నా దగ్గర కాదు,
0: ఓకే ఓకే ఓకే.
1: అయితే అదే ఆ జోక్ లో ఉన్నారు.
0: ఆహా
1: అయితే నేను బయట ఉండి నేను ఏం చేసిన అంటే ఫోన్ చేశాను, ఫోన్ చేసి కాపర్ అని అడిగాను.
0: కాపర్.
1: అంటే అరే మా ఆఫీస్ మే ఊరే భయ్, అరే
0: అచ్చా.
1: ఓనరే బాబా కాపర్ అని మళ్ళీ అడిగిన.
0: ఆహా
1: మా ఆఫీస్ మే ఉంటాడు.
0: ఆహా
1: అచ్చా ఈ అమ్మ వీడు ఇంతే అనుకో, నేను ఏం చేసిన మళ్ళా నికల్ అని చెప్పిన. కిదర్ నిక్లు అని అంటాడు. అరే బాబా ఓనరే నికల్ బొనికే పూచా మళ్ళా. అరే
0: నిక్కల్,
1: ఓ
0: ఓకే,
1: కిదర్ నిక్లు
0: NICKEL,
1: కిదర్ నిక్లు అని చెప్పేసి అని మళ్ళీ అడిగింది. అరే అయితే
0: హైదరాబాదీ హిందీ.
1: నేనేం చేసిన లాస్ట్ లా, అచ్చా సోనా అని అన్న. అరే మా ఆఫీస్ మేము కైకుసోం అని మళ్ళా నన్ను అంటున్నాడు.
0: ఓకే,
1: అంటే ఇక్కడ ఏంటి తెలుసా దీపా గారు,
0: తెలుసు అన్ని మెటల్
1: కమ్యూనిటీస్ లా
0: పేర్లు తనకి రాక హిందీని.
1: మెటల్ పేర్లు, అయితే తాంబేకు ఇంగ్లీష్ లో కాపర్ అంటారు. కాపర్ అంటే వాడు ఏమనుకున్నా అంటే నేను ఇక్కడ ఉన్నా అని చెప్తున్నాడు. అయితే నికల్ అనేది ఇంకో దాటి ఉంది.
0: కహాంపర్.
1: అయితే నికల్ నికల్ గా బాగా అడుగుతున్నా వాడు మై కిదర్ నికలు అని వాడు అంటున్నాడు.
0: అర్థమైంది, అర్థమైంది.
1: బంగారం ధర ఏంద్రా అని అడిగిన.
0: కానీ
1: సోనా
0: ఇది
1: సోనా
0: అంటే రోజ్ మర్రా కి జిందగీ మే ఐసే హోతా హై, బికాజ్ లాంగ్వేజ్ డిఫరెన్స్ లో అర్థం కాదు కదా.
1: లైవ్ జోక్స్ అట్లుంటాయండి,
0: అట్లా
1: సూపర్
0: అట్లా.
1: గా ఉంటాయి.
0: సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ
1: థ్యాంక్
0: సో
1: యూ,
0: మచ్,
1: హ్యావ్ ఎ
0: మీరు
1: గ్రేట్
0: కాల్
1: డే.
0: చేశారు. టైం
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మరి ఈరోజు మన డబుల్ కమీటర్ షోని స్టార్ట్ చేయటానికి కొత్తగా ఇంకొంచెం సరికొత్తగా మరి మీ అందరికీ నమస్కారం, అలాగే స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం.

సో ఫ్రెండ్స్, ఈ వేడి వేడి వాతావరణంలో మరి చల్ల చల్ల లాంటి పాటలు మీకు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ అన్నట్టుగా మరి కొత్తగా ఇంకొంచెం సరికొత్తగా నేను చెప్పాను కదా. సో మరి ఈ రోజు నుంచి ఆల్రెడీ మనం కాస్త కొత్తగా అండ్ ఇంకొంచెం సరికొత్తగా స్టార్ట్ చేయటం జరిగింది మన షోస్ అన్నిటినీ కూడా. మరి కొంత యూనో కొత్తదనం తీసుకురావటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో మీరు అందరూ వింటూనే ఉండండి. ఆ కొత్తదనం ఏంటో నేను చెప్తాను, కానీ సూపర్ హిట్ సాంగ్ తర్వాత వచ్చేసింది. ఫ్రమ్ ద మూవీ అమరన్ నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము డబుల్ కమీటా షోలో. అండ్ హ్యాపీగా మంచి రంగులే రంగులే అంటూ రంగురంగుల లాంటి పాటలు మరి రెండైతే విన్నాము అమర నుంచి అండ్ అలాగే రంగుదే నుంచి. సో ఫ్రెండ్స్, మరి కొత్తగా ఇంకొంచెం సరికొత్తగా మనము మరి మాట్లాడుకుందాము. కొత్త విశేషాలను ఏం చెప్పడం జరిగింది కదా. యూనో సెలబ్రేషన్స్ అంటే అందరికీ బాగా ఇష్టం కదా. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే ఏదైనా విషయం గురించి మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే జనరల్గా ఒక రోజు, 5 రోజులు లేదా వారం చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని విషయాలు మాత్రం మనం రోజు గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. రోజు సెలబ్రేట్ చేసుకోవాలి డెఫినెట్గా. అలాంటిదే మన హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరాన్ని ఏం సెలబ్రేట్ చేసుకుంటాం అని అనిపించవచ్చు, కానీ నగరాన్ని కాదనుకోండి, ఆ నగరంలో ఉండే వాటి సంగతి మరి తెలుసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బోలెడన్ని విషయాలు ఉన్నాయి. అండ్ మరి కొన్ని తెలుసు అండ్ కొన్ని డెఫినెట్గా రోజు తెలుసుకుంటూనే ఉంటాము. ఎన్ని తెలుసుకున్నా కానీ ఇంకా తెలుసుకునే విషయాలు అలా వస్తూనే ఉంటాయి ప్రతిరోజు కదా. సో అందుకే మరి ఈ రోజు నుంచి 2 గంటల నుంచి 3 గంటల వరకు హైదరాబాద్ సిటీ గురించి అలా సెలబ్రేట్ చేసుకుందాము. జష్న్ ఏ హైదరాబాద్ అంటూ మరి విశేషాలు నేనైతే సిద్ధంగా ఉంచాను మీకోసం. కానీ సూపర్ హిట్ సాంగ్ తర్వాత వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ హ్యాపీ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నాము డబల్ కమీటా షోలో జష్నే హైదరాబాద్ అనే సెగ్మెంట్లో మరి హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. యూనో, హైదరాబాద్ అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? జనరల్గా చార్మినార్, గోల్కొండ కోట, ఫలక్నుమా ప్యాలెస్, ఇలా అన్నీ గుర్తురావడం అనేది ఒకప్పుడు అనుకోండి. కానీ ఇప్పుడైతే మాత్రం ఎవరికైనా ఏం గుర్తొస్తుంది హైదరాబాద్ అని చెప్తే మాత్రం ఐటీ హబ్గా గుర్తొస్తుంటుంది కదా. సో హైటెక్ సిటీ అండ్ అక్కడ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఎత్తైన భవనాలు, నైట్ లైఫ్, ఎంజాయ్మెంట్, అలాగే రకరకాల రుచులు, క్యూజీన్స్ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అంతేకాదు ఎంతో చరిత్ర ఉన్నది అండ్ అలాగే మన హైదరాబాద్ సిటీకి సంబంధించి ఎన్నెన్నో రకరకాల కథలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం వింటూనే ఉంటాము, కానీ కొంచెం కొంచెం అక్కడక్కడ కూడా మిస్ అవుతూ ఉంటాయి. కాబట్టి రకరకాల కథలు మరి ఈ రోజు నుంచి నేను అన్నట్టుగా ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉందాము జష్నే హైదరాబాద్ లో కదా. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి సూపర్ సాంగ్ సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మనము నము డబుల్ కమీటా షోలో అండ్ జస్ట్ నే హైదరాబాద్ అనే సెగ్మెంట్ లో నేను మీ ఆర్జే అనూష.

మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో అయితే హైదరాబాద్ ప్రాంతాన్ని యూనో ఇప్పుడైతే సిటీగా స్పెసిఫిక్గా ఉంది, కానీ ఆ రోజులు అయితే కాదు కదా. సో ప్రాంతం కింద మనం మాట్లాడుకోవాలన్నమాట. ఎన్నో రాజవంశాలు, ఎంతోమంది రాజులు కూడా పరిపాలించడం జరిగింది, ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అండ్ అభివృద్ధిని అఫ్కోర్స్ చేశారు. కానీ సాధారణంగా మనకు అసలు గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అంటే కుతుబ్ షాహీసే గుర్తొస్తూ ఉంటారు ఫస్ట్. సో చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి అయితే మరి ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో ఎక్కువ శాతం కుతుబ్ షాహీస్ అండ్ నిజాం కాలం నాటి కట్టడాలని అభివృద్ధి అని చెప్తూ ఉంటారు. అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా చేశారనుకోండి, కానీ ఫస్ట్ ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా గుర్తొచ్చేది మాత్రం మరి కుతుబ్ షాహీస్ అండ్ అఫ్కోర్స్ నిజాం ఆర్ నైజాం వాళ్ళు చేసిన డిఫరెంట్ డిఫరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కట్టడాలు కానీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ జల్సా నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు, ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్ షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మనమేమో మరి డబుల్ కమీటా షోలో జష్నే హైదరాబాద్ సెగ్మెంట్ లో ఉన్నాము. హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఒక ప్రాంతానికి కానీ అదైనా కానీ ఒక నగరానికి కానీ గుర్తింపు చాలా విధాలుగా వస్తూ ఉంటుంది. కానీ అందులో డెఫినెట్గా వంటకాలు కూడా ప్రధాన ఆకర్షణగా ఉంటాయి కదా, క్యుజీన్స్. సో నిజంగా ఈ విషయంలో మాత్రం హైదరాబాద్ చాలా చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇక్కడ చాలా రకాల వంటకాలు మరి నేనట్టుగా క్యుజీన్స్ దొరుకుతాయన్నమాట. తెలుగు వంటకాలు అయితే ఎలాగో ఉంటాయనుకోండి, అది కాకుండా ఇండియన్, ముగలాయ్, టర్కిష్, అరబిక్ ఇలా రకరకాల స్పెషల్స్ దొరుకుతాయన్నమాట. ఆఫ్కోర్స్ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. రకరకాల మసాలా దినుసులతో, మూలికలతో ప్రకృతి సిద్ధంగా చాలా చాలా స్పెషల్గా తయారు చేస్తారనమాట. ఆ పద్ధతి అంతా కూడా చూడాలి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకు తెలుసు, యూనో అక్కడ దొరికే వస్తువులు కానీ తయారయ్యే వాటి సంగతి కానీ మనం చూస్తే అది కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ మనందరికీ తెలిసిందే, హైదరాబాద్ ఇస్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ పర్ల్స్ కదా. సో ఇక్కడ పర్ల్స్ అనేవి చాలా మంచివి దొరుకుతాయి, రకరకాల డిజైన్స్లో ఉంటాయి, అందరికీ బాగా నచ్చుతూ ఉంటాయి కదా. సో మరి హైదరాబాద్ గురించి బోల్డ్ అనే విశేషాలు మనం అలా ఒక రౌండప్ వేసాం కాబట్టి రోజు కూడా సరదా సరదాగా జష్నే హైదరాబాద్ సెగ్మెంట్లో మనం తెలుసుకుంటూ ఉందాము, అలాగే ఎంజాయ్ చేసేస్తూ ఉందాము, సెలబ్రేట్ చేసుకుంటూ ఉందాము. మరి ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ధ్రువ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ హిమాయత్ నగర్ జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಮಾಟೈನಾ
2: ಪಾಟೈನಾ
3: ಏದೋ ಏದೋ ಉಂಡಿ ಗುಂಡೆಲೋ ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೆದಲ್ಲು
1: ಏ ಚೋಟೈನಾ
2: ಶ್ರೋತಲ ಆನಂದಾಲಗನಿ
1: ಮಧುರ ಗಾನಾಲ ಮನೋರಂಜನಿ
2: ಮನ ಜನರಂಜನಿ
3: ಮನಸ್ಸುನೆ ಮೀಟಕೇ ನೇಸ್ತಮಾ
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0852.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ಮನೋಜನರಂಜನೆ. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా యూజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈరోజు నీట్ పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపిందని సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందించిన ఈ వినూత్న ప్రాజెక్టుకు ప్రాథమిక పర్యావరణ అనుమతులు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం కేంద్ర

పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభమవుతుంది. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవులను కలిశారు. రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో వికసిత బీహార్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రత్యేక చర్చలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనలో దృఢ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన శౌర్య కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన అసమాన వీరత్వం భారత సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. స్వయం సమృద్ధి భారత్, వికసిత భారత్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో స్వయం సమృద్ధి పంచాయతీల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమైకా, సురినామ్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఈ ఉదయం కింగ్స్టన్కు చేరుకున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు, దాని ప్రస్తుత స్థితిని సమీక్షించేందుకు జరుపుకుంటారు. శాంతియుత భవిష్యత్తును రూపొందించడం ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైజర్స్ జట్లు సహపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం వెంటనేపాము మన డబుల్ కమీటా షోలో సెకండ్ సెగ్మెంట్. మరి దీంట్లో రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మనం బోల్డ్ అనే విశేషాలు మాట్లాడుకుందాం. సో ఆ విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ టాగోర్ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

మీ సొంతింటికల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటికల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటికలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం. రాగులు మా ఎంసు ఫ్రెండ్స్, మనమున్నాము డబుల్ కమీటర్ షోలో. అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మరి నేనేమో రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. యూనో, ఎప్పుడైనా కానీ దేని గురించి అయినా తెలిసి ఉండడం అనేది చాలా ముఖ్యం. అంటే పూర్తి అవగాహన ఉండడం ముఖ్యం కదా. ఎందుకంటే యూనో, అలా తెలియాలి అంటే మనకు ఆ వివరాలు అందించే వాళ్ళు కూడా ఉండాలి. అండ్ ఉండడం అంటే డెఫినెట్గా బోళ్ళన్ని సంస్థలు పనిచేస్తూ ఉంటాయి, అండ్ దాంట్లో బోళ్ళంతమంది సిబ్బంది ఉంటూ ఉంటారు కదా. ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, యూనో, ఇన్ఫర్మేషన్ ఉండడం, నాలెడ్జ్ ఉండడం అనేది అదే ముఖ్యం. అండ్ యూనో, వాళ్ళందరూ కూడా

సంస్థలైతే ఉంది, సిబ్బంది అయితే ఉంది, సురక్షితంగా ఉండాలి, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండాలి, అండ్ స్వతంత్రంగా పనిచేయాలి, అలాగే పక్షపాతం లేకుండా వ్యవహరిస్తూ ఉండాలి. ఇదైతే డెఫినెట్గా ఉంటూ ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి మనకి సమాచారం చేరవేసేది డెఫినెట్గా ప్రెస్. మరి దాని స్వాతంత్ర్యం గురించి, దానికోసం పనిచేసే విలేకరులు కొన్నిసార్లు వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్ చేస్తూ ఉంటారు కదా, చాలామంది రిస్క్లో పెట్టేస్తూ ఉంటారు మరి పని కోసం, ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. అందుకే మరి ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా వాళ్ళ సేవను మనం డెఫినెట్గా గుర్తు చేసుకుంటూ ఉన్నాము. అలాగే వారు సురక్షితంగా ఉండడానికి మనం ఏం చేయాలో డెఫినెట్గా అవగాహన కలిగజేస్తారనమాట ఈరోజు. అందులోనూ ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము అంటే ఏఐ యుగంలో కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి రోజు రోజుకి దాని ప్రభావం ఎక్కువైపోతుంది కాబట్టి మన జీవితంలో, మరి ఇలాంటి యుగంలో పత్రికా స్వేచ్ఛ మీద ప్రభావం ఎలా పడుతుందో, అన్నిటినీ అధిగమించి మనకు సమాచారాన్ని, అంటే కరెక్ట్ సమాచారాన్ని ఎలా చేరవేస్తారో మరి తెలియజేస్తారనమాట ఈరోజు అవగాహన కలిగిస్తూ ఉంటారు మరి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే ఎవడు చిత్ర నుంచి మంచి పాట వచ్చేసింది మీ అందరి కోసం, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: ఆదరణీయ ప్రధాని
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమాయం. సో ఫ్రెండ్స్, మనము నవ డబుల్ కమీటర్ షోలో అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి. నేను మీ ఆర్జీ అనుష.

సో ఫ్రెండ్స్, మరి ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ ప్రపంచంలో అందరికీ కూడా ఎంతో కొంత ఒత్తిడి ఉంటూనే ఉంటుంది కదా. స్ట్రెస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఖచ్చితంగా రోజు ఏదో ఒక టైంలో ఆ మాట మన నోట్లోంచి వస్తూనే ఉంటుంది. అది దూరం చేయాలి అంటే ప్రశాంతంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. చెప్పటం ఈజీయే, చేయటం కొంచెం కష్టం. అయినో కానీ చేయాలి, తప్పదు. ఒకప్పుడైతే నవ్వు నాలుగు విధాలుగా చేయటం అనేవారు, కానీ ఇప్పుడు మాత్రం అది 40 విధాల కంటే కూడా మంచిది అంటున్నారు. నవ్వుతూ ఉండే వాళ్ళకి యూనో ఎప్పుడూ కూడా అంత పాజిటివ్నెస్సే కనిపిస్తూ ఉంటుందని అంటారు, కానీ పాజిటివ్నెస్ మెయింటైన్ చేస్తూ కూడా ఉంటారనమాట వాళ్ళు. యూనో హెల్త్ పరంగా కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అయితే సూపర్గా ఉంటుందంట, లెవెల్స్ అన్నీ కూడా. అలాగే వాళ్ళ యూనో ఫిజికల్ మెంటల్ హెల్త్ అంతా కూడా చాలా బాగుంటుంది, బికాజ్ హార్మోన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఏవి ఎక్కడ ఎలా రిలీజ్ అవ్వాలో అలా అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటే యూనో బీపీ అయితే డెఫినెట్గా కంట్రోల్డ్గా ఉంటూ ఉంటుంది. మనం యూనో శంకర్దాత ఎంబీబీఎస్లో చూడనే చూసాం కదా. సో బీపీ పెరిగినప్పుడల్లా మరి మన లింగ మామగారు ఏం చేస్తూ ఉంటారు అంటే నవ్వుతూ ఉంటారు. అది వచ్చినా రాకపోయినా పాప నవ్వాలి, ఎందుకంటే యూనో అలా ఫాల్స్ నవ్వు కూడా మనకి తెలుసు కానీ మన బాడీకి తెలియదు కాబట్టి, అలా ఫాల్స్గా అబద్ధంగా నవ్వినా కూడా బీపీ టకా టకా టకా తగ్గిపోతూ ఉంటుందంట. మన లైఫ్లో ఎన్నో చేస్తూ ఉంటాం, అలాగే నవ్వడం కూడా ఒక భాగం చేసుకోవాలని చెప్తూ ఉన్నారన్నమాట ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్స్. ఆల్రెడీ ఒక నానుడు మనం వింటూనే ఉన్నాం కదా, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం పెద్ద రోగం. అండ్ మరి మన మనసు ఎంత ఆనందంగా ఉంటే మన ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. ఎప్పుడు పాజిటివ్నెస్సే కనిపిస్తూ ఉంటుంది, పాజిటివ్నెస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాం కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ చిరునవ్వుతో నుంచి వచ్చేస్తుంది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఆనందం నుంచి. సో ఫ్రెండ్స్, మన రెయిన్బో క్లాక్ లో 4 గంటల నిమిషాలు జస్ట్ అయింది. మరి తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు నీట్ యూజీ పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటూ తమ అత్యుత్తమ ప్రతిభను కనబరచాలని ప్రధాన్ సోషల్ మీడియాలో సూచించారు. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. దక్షిణ చౌబీస్ పర్గణా జిల్లాలోని నియోజకవర్గంలో 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీన మళ్లీ పోలింగ్ నిర్వహిస్తారు. దేశంలోని పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై 2 రోజుల జాతీయ వర్క్షాప్ను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో నిర్వహిస్తుంది. వాణిజ్య సంస్థలు, మాల్స్, ఇతర వ్యాపార కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా చెత్త బిన్లు ఏర్పాటు చేసుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన సూచించారు. లేని పక్షంలో వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఔటర్ రింగ్ రోడ్పై పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసీ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. బ్రేక్ డౌన్ మినహా ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను ఓఆర్ఆర్పై నిలపకూడదన్నారు. మదాం టుసార్ట్స్ లండన్ ప్రధాన కార్యాలయంలో సినిమా క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు బొమ్మలను ఒకచోట చేర్చి కొత్త ఐకాన్స్ ఆఫ్ ఇండియా ప్రదర్శన ప్రారంభించింది. ఇందులో ప్రముఖ భారతీయ నటులు, క్రికెటర్లకు చెందిన 13 మైనపు బొమ్మలున్నాయి. ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఐపీఎల్లో ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 8:30 జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీ పడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్నాక్ టైమ్ లోకి. సో మరి సరదా సరదాగా మూవీ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుందాము. ఏ మూవీస్ ఎక్కడ దాకా వచ్చాయి షూటింగ్ లో, ఏ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు, ఫస్ట్ సింగిల్స్, ఇలాంటివన్నీ

నీ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి వాటన్ని విశేషాలు తెలుసుకుందాము. కానీ సూపర్ సాంగ్ తో స్టార్ట్ చేస్తే అదిరిపోతుంది కదా, మరో వచ్చేస్తుంది ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ 100 స్పీడ్ లో వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

సో ఫ్రెండ్స్, మరి మనమేమో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే మరి గోపీచంద్ గారు డెఫినెట్గా యూనో ఆయన చేసే ప్రతి సినిమా కూడా స్పెషల్గా ఉండడానికి అండ్ సరికొత్తగా ట్రై చేయడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో మరి ఇప్పుడు 34వ చిత్రంతో మన ముందుకి రాబోతూ ఉన్నారన్నమాట. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కథ అని చెప్తూ ఉన్నారు. యాక్షన్ బేస్డే ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే మరి ఈ సినిమాకి దర్శకులు ఎవరు అంటే కనుక వి వెంకట్ గారు. సో వెంకట్ గారిని మనం ఇప్పటిదాకా ఒక స్టంట్ మాస్టర్గా చూస్తూ వచ్చామన్నమాట, కానీ ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్గా మనం చూడబోతున్నాం. సో మామూలుగానే యూనో ఎప్పుడు కూడా డైరెక్టర్ వాళ్ళ అభిరుచి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. సో ఆయనే మంచి స్టంట్ మాస్టర్ కాబట్టి మరి ఈ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అవి కూడా చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. మరి గోపీచంద్ గారు తన సరికొత్త సినిమా సుము 34వ సినిమాలో ఇంకెంత కొత్తదనం చూపిస్తారో యాక్షన్ సీక్వెన్సెస్లో, మరి ఫైటింగ్ సీక్వెన్సెస్ అన్నింటిలో కూడా డెఫినెట్గా వెయిట్ చేసి చూడాలి. మరి ఆయనతో జోడీగా నటిస్తూ ఉన్నారు అనార్కలి యాజ్ అ హీరోయిన్గా. సో మరి ఆ విశేషాలకైతే మనం వెయిట్ చేయాలి, కానీ సుపేట్ సాంగ్ వినడానికి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ విశ్వం నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వారసుడు చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము స్నాక్ టైమ్ మూవీ అప్డేట్స్ లో నేను మీ ఆర్జే అనుష.

కానీ మీరు మాత్రం.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు. అండ్ ఫ్రెండ్స్, మరి మనమేమో ఉన్నాము స్నాక్ టైంలో. సో యూనో, మంచి సూపర్ హిట్ సాంగ్ విన్నాము. యూనో, అవడానికి పాత సినిమా అయినా జస్ట్ అలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని పాటలు వింటూ ఉంటే కదా. సో మరి యజ్ఞం సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నాము. అయితే యూనో, మూవీ టైమ్ అప్డేట్స్లో డెఫినెట్గా మనం మరి చిరంజీవి గారి గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకు అంటే ప్రస్తుతం ఆయన మరి నటిస్తున్న సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని నేను కాదు, టీమ్ మెంబర్స్ అంతా చెప్తూ ఉన్నారనమాట. ఈయన 158వ చిత్రం ఆయన కెరియర్లో అది. అయితే బాబీ గారి కాంబినేషన్లో వస్తుందన్నమాట. సో ఆయన డైరెక్టర్ ఈ సినిమాకి, బాబీ కొల్లి గారు. స్పెషల్గా చిరంజీవి గారి కోసమే రాశారంట మరి ఈ సినిమా కథ అంతా కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయనకి చిన్నప్పటి నుంచి యూనో చాలా సినిమాలు చూడటం అండ్ రకరకాల క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆయనకి ఇంకా కొత్త క్యారెక్టర్లు చూడాలనిపించిందంట. అందుకని ఆయన కోసం స్పెషల్గా రాశామని చెప్తూ ఉంటారు ఆయన. అండ్ మరి ఎప్పుడూ కూడా ప్రతిసారి మనం స్టార్టింగ్లో వచ్చే ఎంట్రీ సాంగ్ కానీ ఎంట్రీ సీక్వెన్స్ కానీ చాలా చాలా ఇష్టపడుతూ ఉంటామన్నమాట. అయితే దానికోసం చాలా చాలా మరి మెగాస్టార్ కోసం మెగాగానే ప్లాన్ చేశారంట అంతా కూడా. సో ఎలా ఉంటుంది ఏంటి అంటే, బోల్డంత మంది ఫైటర్స్ మధ్యన మరి ఇదంతా ఉంటుంది సీక్వెన్స్ అంతా అని చెప్తూ ఉన్నారన్నమాట. సో చాలా చాలా బాగా డిజైన్ చేయటం జరిగింది. అది కూడా మరి ఫ్యాన్స్ టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అని చెప్తూ ఉన్నారు. సో అది ఎలా ఉన్నా ఏమున్నా డెఫినెట్గా మనమైతే ఎంజాయ్ చేస్తాము కాబట్టి యూనో మరి చిరంజీవి గారు ఎలా చేసినా మనకు నచ్చుతుంది. అందులోనూ డిఫరెంట్ గెటప్ అంటే మనం కూడా ఆతృతగానే ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడైతే మరి సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ వాల్తేరు వీరయ్య నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: వయ్యా రంగా నడుచుకొచ్చాతాంది, గుండెల్లోన కొరకు పుట్టేత్తాంది.
3: యు ఆర్ రైట్.

0: FM Rainbow 101.9.
1: శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము స్నాక్ టైమ్ లో మూవీ అప్డేట్స్ తెలుసుకుంటూ. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాము. అయితే మరి మన విక్టరీ వెంకటేష్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో చాలా బిజీగా ఉన్నారు మరొక సినిమాతో, అదే ఆదర్శ కుటుంబం అండ్ ఓన్లీ యూనో హౌస్ నెంబర్ 47 అని కూడా ఉందన్నమాట దానికి. డెఫినెట్గా మరి టైటిల్ చూస్తే మాత్రం మనకి ఏంటి అనేది కాస్త వరకు ఐడియా వచ్చేస్తుంది, కానీ మీరు ఊహించిన దానికంటే చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్తూ ఉన్న టీమ్ మెంబర్స్ అంతా కూడా, వై బికాజ్ అనేది యూనో మామూలుగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి యూనో మాటలు కానీ డైరెక్షన్ కానీ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే యూనో ఇప్పుడు చాలా రోజుల తర్వాత, ఇన్ఫ్యాక్ట్ సంవత్సరాల తర్వాత అని చెప్పొచ్చు, ఎందుకంటే వెళ్ళిద్దరి కాంబినేషన్లో అంతకుముందు నువ్వు నాకు నచ్చావు అలాగే మల్లీశ్వరి చిత్రాలు మరి రావటం జరిగింది అండ్ సూపర్ టూపర్ హిట్గా కూడా నిలవటం జరిగింది. ఈ సినిమా మరి ముచ్చటగా మూడోసారి కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరికీ కూడా చాలా చాలా ఉత్సుకతగా ఉందన్నమాట. మొత్తానికైతే కనుక చాలా రోజుల నుంచి క్లైమాక్స్ చిత్రీకరణలో చాలా చాలా బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ అంతా పూర్తయిపోయింది, కానీ అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఎలాగో ఉంటుంది కాబట్టి ప్రతి చోట, సో అది కొంచెం పూజ చేసేస్తే సినిమా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మరి సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం టీమ్ మెంబర్స్ అంతా అని చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఈ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ఎంత ఆదర్శంగా ఉంటుందో మరి అప్పుడే తెలీదు, ఎందుకంటే మరి కాస్త వెయిట్ చేయాలి కాబట్టి. సూపర్టీ సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మల్లీశ్వరి నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మన స్టూడియో క్లాక్ లో 5 గంటలైంది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.
2: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, కేరళం, తమిళనాడు, అస్సాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం మొదలవుతుంది. భారత అంతరిక్ష ప్రయాణంలో గెలాక్సీ చేపట్టిన మిషన్ దృష్టి ఒక ప్రధాన విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోస్టార్ ఉపగ్రహం, భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగించడం ఆవిష్కరణల పట్ల, దేశ నిర్మాణం పట్ల యువతకున్న అభిరుచికి నిదర్శనమని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు, ఎన్నికల కమిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, మీడియాపై అన్ని ప్రతిపక్ష పార్టీలు నిరంతరం దాడి చేస్తున్నాయని, ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కిరణ్ రిజిజు ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీల కారణంగా ఎల్లుండి నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా ములపాలెం గ్రామంలోని ఉదయ అక్వా పరిశ్రమను సందర్శించారు. అక్కడ జాతీయ మత్స్యాభివృద్ది బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రాజెక్టులను ఆయన పరిశీలించి శ్రీకాకుళం జిల్లాను ఒక ప్రధాన అక్వాహబ్గా అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈరోజు జరిగిన ఉచిత మాడ్యులర్ ఆర్టిఫిషియల్ లింట్ కలిపర్స్ ఫిట్టింగ్ క్యాంపు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించడమే ప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిన్నమూనా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 445 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. వారిలో 371 మంది ద్విచక్ర వాహనదారులు, 26 మంది ఆటో డ్రైవర్లు, 48 మంది కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. ఐపీఎల్ క్రికెట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం ఆడుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందేసరికి 7 వికెట్ల నష్టానికి 156 పరుగులతో ఆడుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో.

అండ్ సమయం అవుతుంది 5:04. సో మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అంతకుముందు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు లేటెస్ట్ ఫిల్మ్ సాంగ్స్ విందామన్నమాట. మరి ముందుగా వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్. అఫ్ కోర్స్ మీ అందరికీ మరి కాలర్ షో అని చెప్తానని అనిపించుండొచ్చు కదా. సో మరి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక నుంచి కొత్తగా ఇంకాస్త సరికొత్తగా మరి మన షో అంతా ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా హ్యాపీగా వింటూ ఉండండి. లేటెస్ట్ హిట్స్ అన్నీ కూడా మీకోసం లైనప్ అయి ఉన్నాయి. మరి నేను ఆర్జే అనుష్యా.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము మరి అఫ్ కోర్స్ రెయిన్బో స్టూడియోలో.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మరి మన రెయిన్బోలో కొత్తగా సరికొత్తగా చేంజెస్ వచ్చాయి. మీరు అందరూ కూడా మరి వింటూనే ఉన్నారు. అయితే జనరల్గా 5 నుంచి 5:45 వరకు కాలర్స్ షో అలా మరి మీ మనసులో మాట నాతో పాటు, అఫ్కోర్స్ అంటే మాతో పాటు శ్రోతలందరితో పంచుకునే సరదా కార్యక్రమం కాబట్టి మరి కొత్తగా సరికొత్తగా అంటే ఇది కూడా ఉండాలి కాబట్టి దానిని 7 నుంచి 8 మధ్యన షిఫ్ట్ చేయటం జరిగిందనమాట. సో మరి ఈరోజు 7 కాలర్ షో ఉంటుంది. సరదాగా మీరు కాల్ చేసి మరి చెప్పచ్చు, యలేష్ గారు సిద్ధంగా ఉన్నారు మరి మీ అందరితో మాట్లాడడానికి. చూసారు ఎంత ఆతృతగా ఉన్నారు. మరి కొత్తగా సరికొత్తగా కాబట్టి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. అండ్ యూనో మరి మీ మనసులో మాట హ్యాపీగా తనతో పాటు శ్రోతలందరితో కూడా చెప్పొచ్చు కాబట్టి వెంటనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. డాకుమారాజ్ నుంచి సుపైత్ సాంగ్ సిద్ధంగా.

0: ಈ ಗಾಳಿ, ಆ ಊರು, ಇವೆನ್ನೆಲ್ಲ ನುವ್ವು ನೀನು ಎಲ್ಲಾನೇ ಉಂಡಿಪೋತೆ ಬಾಗುంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఎలా?

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు, ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800

01780 1800 1178 00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని సందేశాన్ని రికార్డు చేయండి.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమేమో మరి లేటెస్ట్ ట్యూన్స్ అన్ని వింటూ ఉన్నాము, మంచి మంచి పాటలు తాజా ట్యూన్స్ సెగ్మెంట్లో. సో ఫ్రెండ్స్, మరి హ్యాపీగా ఇంకా మంచి మంచి పాటలు మనం విందాము. అయితే మరి చిన్న చేంజ్ జరిగిందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా. యూనో 5 to 5:45 జనరల్గా మరి మీ మనసులో మాట మాతో పాటు శ్రోతలందరితో పంచుకునే సరదా కార్యక్రమం హెలో రెయిన్బో. మరి దాన్ని 7 to 8 అలా కొత్తగా సరికొత్తగా మరి మార్చడం జరిగింది. అందరూ గమనించగలరు. ఇప్పుడైతే సుపైత్ సాంగ్ సిద్ధంగా ఉంది ఫ్రమ్ ద మూవీ కోర్ట్ నుంచి వచ్చేస్తుంది. వెంటనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బో తో జీవితం రంగులమయం.

సాహో మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు యూనో లేటెస్ట్ హిట్స్ అన్ని తాజా ట్యూన్ సెగ్మెంట్ లో వినటం జరిగింది. నేను మీ ఆర్జే అనుష. మీరు వింటున్నారు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, స్టూడియో క్లాక్ లో 5:45 అయింది. ఇది మన చట్టం శీర్షికకి సమయం అయింది. ఈరోజు

ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత, భద్రత, పనితీరు అంశం గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ డైరెక్టర్ అయిన శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు తమ్మడి సుజాత గారు. వీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ సంచాలకులుగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కింద భారత ప్రభుత్వం. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఏం చేస్తుంది, దాంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రతి భారతీయ కుటుంబం వాడే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి క్వాలిటీ నాణ్యత కావచ్చు, సేఫ్టీ భద్రత కావచ్చు, పర్ఫార్మెన్స్ పనితీరు పనితనం కావచ్చు, వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వడం విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పనిచేస్తుంది. మరి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్కి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ గురించి మనకు వివరించడానికి సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: మేడం, ముందుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ప్రాసెస్ గురించి చెప్తారా?
1: తప్పకుండానండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతీయ ప్రమాణముల సంస్థ. సర్టిఫికేషన్ అనేది ఒక యాక్టివిటీ అండి. అందులో చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో ఒక పార్ట్ తీసుకుంటే మనకి సర్టిఫికేషన్ యాక్టివిటీ. ఈ సర్టిఫికేషన్ యాక్టివిటీ వచ్చి మ్యానుఫ్యాక్చరర్స్, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియన్ స్టాండర్డ్కి అనుగుణంగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని తయారు చేసి విక్రయించాలని అనుకున్నప్పుడు వీరు బీఐఎస్ని సంప్రదించడం జరుగుతుంది. సో వీళ్ళేంటంటే ఈ ప్రక్రియలో వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసుకోవాలి, అదేవిధంగా టెస్ట్ ఎక్విప్మెంట్స్ను పెట్టుకోవాలి, ఇంకా వాళ్ళ ప్రాసెస్ ఫ్లో చార్టు, ప్రాసెస్ రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏ విధంగా తయారవుతుంది, అందులో వీళ్ళు భారతీయ ప్రమాణాలను ఎంతవరకు చేస్తున్నారు, ఆ వస్తువు నాణ్యత విషయంలో ఆ స్టాండర్డ్ ప్రకారంగా పరీక్షలు పాస్ అయ్యి ఉండాలి. ఇకపోతే వాళ్ళు సెటప్ చేసిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ అనేది బీఐఎస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అప్లికేషన్ వేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉందండి, మానక్ ఆన్లైన్ .in, MANAK ఆన్లైన్ .in. ఈ మానక్ ఆన్లైన్లో వాళ్ళు లాగిన్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని లాగిన్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు అందులో అప్లికేషన్ వేయడం జరుగుతుంది. ఇక డాక్యుమెంట్స్ కోసము వస్తే గనక వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ లిస్టు, ఎక్విప్మెంట్ లిస్టు, వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ లేఅవుట్, వారి యొక్క పరిమితులు, అంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న సర్టిఫికేట్ GST కానివ్వండి, MSME ఉదయం సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి సర్టిఫికేట్లన్నీ వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఎందులోన మానక్ ఆన్లైన్ .inలో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే మనకి ప్రాసెస్ ఫ్లో చార్టు, ఇంకా వాళ్ళ లేఅవుట్ ఇవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ పోర్టల్కి వెళ్తుంది. పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక టెంపరరీ అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే దీని అర్థము వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది బీఐఎస్ అధికారుల ముందరికి వెళ్ళింది అని అర్థము. ఇప్పుడు బీఐఎస్ అధికారులు ఆ యొక్క అప్లికేషన్లో పెట్టినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్నన్నిటినీ వెరిఫై చేస్తారు. తర్వాత పరిశీలించిన తర్వాత ఏదైనా షార్ట్ ఫాల్ ఉంది, డాక్యుమెంట్స్ సరి అయినవిగా లేవు అనంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఆ అప్లికేషన్ సరైన దిశలో వాళ్ళు వేసినట్లయితే వాళ్ళకి ఒక ఇన్స్పెక్షన్ ప్రక్రియ ద్వారా ఈ అధికారులు వాళ్ళ ప్రిమైసెస్కి, ఫ్యాక్టరీకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఎలా చేస్తున్నారు, యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్ మరి ఆ యొక్క ప్రోడక్ట్ తయారవుతుందా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించి శాంపుల్స్ డ్రా చేసి ల్యాబొరేటరీస్కి పంపించడం కానివ్వండి, వాళ్ళు కూడా ఇన్హౌజ్లో టెస్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ వాళ్ళకు ఇన్స్పెక్షన్ ఆడిట్లో ఈ అధికారులు

0: చేస్తుంటారు. చేసిన తర్వాత ఈ ఇన్స్పెక్షన్ రిపోర్టు అండ్ వాళ్ళ యొక్క సబ్మిటెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పరిశీలించి వాళ్ళకి బిఐఎస్ లైసెన్స్ అనేది జారీ చేయడం జరుగుతుందండి. ఇది ముఖ్యమైన ప్రొసీజర్.
1: అయితే మేడం, మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ గూడ్గా గృహోపకరణాలు, అదే హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, కిచెన్ అప్లయన్సెస్ కావచ్చు, ఏ గూడ్స్ బిఐఎస్ సర్టిఫికేషన్కి ఖచ్చితంగా తీసుకోవాలంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ వచ్చిందన్నారు సిఆర్ఎస్ కింద. సో ప్రతి కంపెనీ వారు ప్రతి గూడ్ అన్నిటికీ తీసుకోవాల్సిందేనా?
0: తప్పకుండానండి. ఇప్పుడు మనకి హోమ్ అప్లయన్సెస్ అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని వాడుతున్నారు. అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి మన నిత్య జీవితంలో ఒక పార్ట్ అయిపోయినాయి. సో అందుకు మన మహిళలే కానివ్వండి, లేదంటే మనం కామన్ కన్స్యూమర్స్ అందరూ ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ISI మార్క్ వేటికి ఇచ్చారు, అసలు ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ విషయాలు మనము తెలుసుకోవాలి ఉపయోగించే ముందు. అయితే ఈ విషయానికి వస్తే, భారత ప్రభుత్వము క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఫర్ హోమ్ అప్లయన్సెస్, ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రికల్ పరికరాల కోసము క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అనేది రిలీజ్ చేశారండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో వాళ్ళు ఇండియన్ స్టాండర్డ్ 302 పార్ట్ 1కి సంబంధించి లైసెన్సులు మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకోవాలి ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఏంటంటే 90 ప్రోడక్ట్ల వరకు మెన్షన్ చేసి ఉన్నారండి. ఈ 90 ప్రోడక్ట్లో మనం ఇప్పుడు కొన్ని చూసుకుందాము. ఉదాహరణకి క్లీనింగ్ పరికరాలు తీసుకుంటే కనుక వాక్యూమ్ క్లీనర్స్, ఎలక్ట్రిక్ బ్రూమ్స్, కార్పెట్ క్లీనర్స్ ఇలా మనం చెప్పుకోవచ్చండి. ఇకపోతే కుకింగ్ అండ్ హీటింగ్ పరికరాలు తీసుకుంటే కనుక ఎలక్ట్రిక్ ఓవెన్స్, హాట్ ప్లేట్స్, హాబ్స్, గ్రిల్స్, టోస్టర్స్, డీప్ ఫ్రయర్స్, అంటే ఇందాక నేను చెప్పాను కదండి 90 ప్రోడక్ట్లు అని. ఈ 90 ప్రోడక్ట్లో మనము కేటగిరీస్గా తీసుకుంటే కనుక ఇలా ఉన్నాయి. లాండ్రీ అప్లయన్సెస్లో తీసుకుంటే మనకి టంబుల్ డ్రయర్స్, వాషింగ్ మెషిన్స్, స్పిన్ ఎక్స్ట్రాక్టర్స్. ఇకపోతే మనము ఫుడ్ ప్రిపరేషన్ అప్లయన్సెస్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ నైఫ్స్, మిక్సర్స్, బ్లెండర్స్, ఫుడ్ ప్రాసెసర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి 90 ప్రోడక్ట్లు ఉన్నాయండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు అని అంటే, బేసికల్గా మనకు బిఐఎస్ సర్టిఫికేషన్ పద్ధతి అనేది స్వచ్ఛందంగా తీసుకునే సర్టిఫికేషన్ యాక్టివిటీ అండి. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, ప్రజా ప్రయోజనము, మనుషులు, జంతువులు, మొక్కల ఆరోగ్యము, ఇంకా పర్యావరణ భద్రత, ఇంకా అన్యాయంగా ఏదైనా వస్తువులను అమ్ముతున్నారు లేదంటే జాతీయ భద్రత, ఈ అన్ని దృష్టిలో ఉంచుకొని మనకి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి భారతీయ ప్రభుత్వము జారీ చేస్తుంది. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్, ఏవైతే ప్రోడక్ట్స్ మెన్షన్ చేశారో ఆ ప్రోడక్ట్లకి కంపల్సరీ ISI మార్క్ ఉండి తీరాలి.
1: మేడం, మీరు అన్నట్టు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ QCO ప్రతి సంవత్సరం మారుతుందా? న్యూ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ 2025 వచ్చింది, మరి దానికి దాని ముందు వర్షన్కి తేడాలు ఏమిటి?
0: ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేవి ప్రతి సంవత్సరము, అంటే ఇప్పుడు ఏదైనా టెక్నాలజీలో మార్పు వచ్చింది లేదు అని అంటే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలలో ఎప్పుడైతే బిఐఎస్ ఈ ప్రోడక్ట్స్ని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్లో పొందుపరచాలి అని చెప్పినప్పుడు తప్పకుండా క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ 2025, నెక్స్ట్ 2026 కూడా వచ్చే అవకాశం ఉందండి. 2023లో కూడా మనకి కిచెన్ అప్లయన్సెస్ తీసుకుంటే జారీ చేశారు. ఇప్పుడు మనకి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అనగానే హోమ్ అప్లయన్సెస్కే కాకుండా మనం వేరే ప్రోడక్ట్స్కి, ఇప్పుడు సిమెంట్ తీసుకున్నారనుకోండి, సిమెంట్కి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ వేరే ఉంటుంది, స్టీల్కి ఉంటాయి, అదేవిధంగా మనకి రిఫ్రిజిరేటర్ అప్లయన్సెస్కి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్, ఇలా రకరకాల క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి ఉంటాయండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ డిపెండ్స్ అపాన్ ద నీడ్ చేంజ్ అవుతూ ఉంటాయి.
1: సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత ఆ సంస్థ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రోడక్ట్ను తయారు చేసి మార్కెట్లో అమ్ముతుంది. వినియోగదారుడు ఆ ప్రోడక్ట్ బిఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువుని కొనడం ద్వారా ఏ లాభాలు, బెనిఫిట్స్ ఉన్నాయి వినియోగదారునికి? అంటే ఒక వ్యక్తి బిఐఎస్ సర్టిఫికేషన్ లేని వస్తువు కొంటాడు, అదే ప్రోడక్ట్ బిఐఎస్ సర్టిఫికేషన్ ఉన్నది తీసుకోవడంలో డిఫరెన్స్ ఏంటి?
0: ఈ ISI మార్క్ ప్రోడక్ట్స్ ముఖ్య ఉద్దేశము ఇప్పుడు వినియోగదారులకి భద్రత అనేది ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ ద్వారా ఒక విశ్వాసము అనేది కల్పించడం జరుగుతుందండి. ఇంకొకటి అదేవిధంగా నాణ్యమైన ప్రోడక్ట్. ఇప్పుడు చూడండి, ఐఎస్ఐ లేని ప్రోడక్ట్స్ కంటే ఐఎస్ఐ ఉన్న ప్రోడక్ట్స్ని వినియోగించడం ద్వారా వాళ్ళు నాణ్యత కానివ్వండి,

0: భద్రతలో కానివ్వండి, ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా వాళ్ళు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి చట్టబద్ధమైన ప్రొటెక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుంది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. ఇంకపోతే ఈ యొక్క విశ్వాసం అంటే ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ పైన ఉండే విశ్వాసం అనేది వాళ్లకు రోజు రోజుకి అభివృద్ధి చెందడము జరుగుతుంది. అలాగే టెక్నికల్ ఫెయిల్యూర్స్, ఇప్పుడు సాంకేతికంగా మనకు చాలా వైఫల్యాలు జరుగుతుంటుంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకోండి, ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్స్, ఇలాంటి చాలా చాలా రకాలుగా మనం చూస్తున్నాము. ఇలాంటి వాటి నుంచి కూడా మనకి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ ద్వారా అందించడం అనేది భారతీయ ప్రమాణముల సంస్థ చేస్తుంది. భారత ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్క వినియోగదారుడు ఒక నాణ్యమైన లైఫ్, సేఫ్ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటుంది.
1: సుజాత గారు, మీరు అన్నారు బీఏ సర్టిఫికేషన్ కొనడం ద్వారా వినియోగదారుడికి లాభం ఉంది అని. చట్టపరంగా వచ్చే ఈ లాభంలో ఒక వ్యక్తి బీఏ సర్టిఫికేషన్ ఉన్న వస్తువు కొనుగోలు చేసిన తర్వాత దాని వాడకంలో కంపెనీ వారు ఉదాహరణకి 4 సంవత్సరాల వ్యారంటీ ఏదో ఇచ్చారు, ఈ లోపలే అదేదో సమస్య రావడం జరిగింది, కంపెనీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అలాంటప్పుడు వినియోగదారుడికి ఉండే లబ్ధి ఏమిటి?
0: ఇందులో మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే, వినియోగదారుడు ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్ ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈవెన్ ఎలక్ట్రానిక్ ఐటమ్సే కాదు, ఏదైనా ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఒకవేళ అతను ఈ ఫేక్ ఐఎస్ఐ మార్క్ ఉంది ఆ ప్రోడక్ట్ పైన, లేదు అని అంటే కొన్న వెంటనే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు మనకి బిఐఎస్ కేర్ యాప్ అనేది ఒక యాప్ అవైలబుల్ ఉందండి. బిఐఎస్ కేర్, CARE. ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి బిఐఎస్ కేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫేక్ ఐఎస్ఐ మార్క్ అంటే ఒక్కొక్కసారి ఈ ఐఎస్ఐ మార్క్ అనేది ఏంటంటే మనకి డౌన్ సైడ్ ఆఫ్ ద ఐఎస్ఐ సింబల్ మీకు సిఎంఎల్ నంబర్ అని ఉంటుంది, సిఎంఎల్ సర్టిఫికేషన్ మార్క్స్ లైసెన్స్ నంబర్. సో ఈ నంబర్ అనేది యూనిక్ నంబర్, ఎవరికి ఇస్తాము అని అంటే మ్యానుఫ్యాక్చరర్స్కి ఇస్తాం. ఈచ్ ఇండివిజువల్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక్కొక్క యూనిక్ నంబర్ అనేది ఇస్తాము, దాన్ని మనం లైసెన్స్ అంటాము. ఈ లైసెన్స్ నంబర్ని పట్టుకుని బిఐఎస్ కేర్ యాప్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు, వెరిఫై లైసెన్స్ నంబర్ అనే ఆప్షన్ ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ లైసెన్స్లో మనకి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాళ్ళకి వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది ఆ లైసెన్స్కి, అండ్ వెరైటీస్, గ్రేడ్స్ ఏవి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము అందులో డిటెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు తీసుకున్న ఐటము, తీసుకోబోయే ఐటమ్ కనుక ఆ మ్యానుఫ్యాక్చరర్ది కాదు అని తెలిసినప్పుడు, లేదనంటే అతనికి వెరైటీ ఉన్నా కానీ లేకున్నా కానీ వాళ్ళు ఆ వెరైటీ పైన ఐఎస్ఐ మార్క్ వేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి మిస్యూజ్ ఆఫ్ ద ఐఎస్ఐ మార్క్ అనేది అవుతుందండి. వీటికి మీకు ఇదే సేమ్ యాప్లో కనుక లాడ్జ్ కంప్లైంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లో మీరు లాడ్జ్ చేయొచ్చు. ఇకపోతే ఇంకొకటి, ఇన్వాయిస్ అనేది మీరు భద్రపరచుకోవాలి కొన్న ఐటమ్కి. ఇన్వాయిస్తో పాటు మీరు మిగతా డీటెయిల్స్ కూడా మీరు యాప్లో కంప్లైంట్లో వేయొచ్చు. టెంపరీ కంప్లైంట్ నంబర్ మీకు జనరేట్ అవుతుంది. ఆ తర్వాత బిఐఎస్ అధికారులు ఆ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, ఆ షాప్లో ఎవరు అయితే అమ్మారో వాళ్ళ దగ్గర తగిన ఇన్స్పెక్షన్స్ అనేటివి చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ కంప్లైంట్ ప్రూవ్ అయినప్పుడు మ్యానుఫ్యాక్చరర్కి చట్టరీత్యా వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి, వినియోగదారులకి కూడా వీళ్ళకి రిపేర్ కానీ రీప్లేస్మెంట్ కానీ ఆ యొక్క ఐటమ్ని చేయడం జరుగుతుంది.
1: సుజాత గారు హైదరాబాద్ బ్రాంచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి డైరెక్టర్గా ఉన్నారు, మరి నిజంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చాలా చక్కటి వివరాలు అందజేశారండి మా శ్రోతలకి. మీ విలువైన సమయం వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం
0: అండి. నమస్కారం అండి. ఇది మన చట్టం.

గూడ్స్ నాణ్యత, భద్రత, పనితీరు అంశం గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ డైరెక్టర్ అయిన శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

మై డియర్ ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం స్టూడియోలో టైం 6:01 58 సెకండ్ లెంత్ ఎగ్జాక్ట్గా ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు రైట్. మరి మన షోని మన రేడియోలో పాటలు మాటలు అన్నీ కూడా వినాలనుకుంటే మాత్రం ప్లేస్టోర్కి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మీరు మన రేడియోలో పాటలు మాటలు హాయిగా వినసొంపుగా వినొచ్చు రైట్. మరి కొత్తగా సరికొత్తగా మీకోసం కొత్త కొత్త షోస్ అన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. మరి ఇవన్నీ కూడా మీ మనసుల్ని మెప్పించడానికి మీ దగ్గర మరి కొంత స్థానం ఎక్కువ సంపాదించడం కోసం మంచి మంచి డిజైన్ చేసినటువంటి షోస్ అన్నీ కూడా రెడీ అయ్యాయి. మరి ఆలస్యం దానికి. మరి ఈరోజైతే 6-7 మీతో పాటు కలర్స్ ఆఫ్ ఇండియా అంటూ మీతో బోల్డని కబుర్లని చెప్తాను. ఆ తర్వాత 7-8 మీకోసం కాలర్ షో, మీకోసం ఈవినింగ్ షోలో కూడా మాట్లాడడం కోసం మీరు మీకు ఒక క్వశ్చన్ వేస్తాను 6:30కి, అప్పుడు మీరు నాకు కాల్ చేయొచ్చు రైట్. ఆ తర్వాత మీకోసం 7-8 హెలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత 8-9 o'clock వరకు తెలంగాణ గురించినే మాట్లాడతాను రైట్. మరి ఇవన్నీ చెప్పే ముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మీకోసం నేను చెప్పాలి. అది ఏమిటి అని అంటే, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తీసుకొచ్చాను. ఈ సెలవుల్లో పిల్లలందరూ కూడా అల్లరి అల్లరి చేస్తూ ఎక్కడికైనా తీసుకెళ్ళండి పార్కులకి, మూవీస్కి, లేదా ఎక్కడికైనా ఎమ్యూజియం పార్క్ తీసుకువెళ్ళండి అంటూ అల్లరి చేస్తున్నారు. అయితే సిటీలో ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫెస్టివల్ కార్నివాల్ జరుగుతుంది. అది ఎక్కడ ఏమిటి అనే విషయాన్ని నేను చెప్తాను. ముందైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. ఆ తర్వాత ఆ సైన్స్ కార్నివాల్ ఎక్కడ ఏం జరగబోతుంది అనే విషయం గురించి నేను చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్ వసుంధర దాస్. ఈమె యాక్ట్రెస్ కమ్ సింగర్. సో ఈమె ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాంపోజిషన్లో ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ పాడారు. మరి ఈ సాంగ్ ఒకే ఒక్కడ మూవీ కోసం. చాలా బాగుంటుంది ఈ పాట. ఈ పాట తర్వాత మళ్ళీ వస్తాను. మరి సిటీలో జరిగే చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీకోసం నేను చెప్తాను. ఎక్కడ ఏం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అనే విషయాన్ని. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ యల్లేష్. 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాడు. స్టే ట్యూన్డ్.

రైట్ స్టూడియో టైం 6:10 12 సెకండ్ అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా చాలా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. రైట్.

0: సూపర్బ్. ఎస్, మరి మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా. సో సరికొత్త షో ఇది. మరి సిటీలో జరిగినటువంటి ఏవైనా కొత్త ఈవెంట్స్, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎక్కడ వెళ్ళొచ్చు, విజిట్ చేయొచ్చు, ఆనందించవచ్చు, ఆస్వాదించవచ్చు, అలాంటి విషయాలన్నీ కూడా ఈ షోలో నేను చెప్తాను. మరి ఈరోజైతే ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ జరిగింది, ఫ్యూచర్ డాక్టర్స్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగింది ఈరోజు. మరి దీన్ని నీట్ ఎగ్జామ్ అని అంటారు. సో అందరికీ తెలిసిందే, మరి అది ఈరోజే జరిగింది. మీలో ఎంతమంది బాగా అటెంప్ట్ చేశారు చెప్పండి. ఎంతో కష్టతరమైనది, కఠినతరమైనటువంటి ఈ ఎగ్జామ్ని సాధించాలంటే షార్ట్ దారులు లేవండి, షార్ట్ రూట్స్ లేవు. సో 10th క్లాస్ నుంచే మనకంటూ ఒక ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి. అలాంటి ప్లాన్స్తో, డెడికేషన్, కమిట్మెంట్తో రోజు కూడా ప్రిపేర్ అయితేనే ఈరోజు రాసే ఎగ్జామ్ బాగా రాసి ఉంటారు విద్యార్థిని, విద్యార్థులు. మరి డాక్టర్ లేదా మెడికల్ సీటు మన సొంతం అవుతుంది అనుకొని చాలా కష్టపడి రాసిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? రైట్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ డాక్టర్స్. సో మీలో ఎంతమంది బాగా అటెంప్ట్ చేశారు? మరి కాబోయే డాక్టర్స్ ఎంతమంది మీలో ఉన్నారు నాకు మెసేజ్ చేయండి 0402323482. మీరందరూ కూడా బాగా రాశారనుకుంటున్నాను. అందరూ కూడా మన సమాజానికి మంచి డాక్టర్స్ రావాలి, మంచి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి. ముఖ్యంగా బీదలకి, పూర్ పీపుల్కి ఉచితంగా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊర్లో ఒక డాక్టర్ గారు ఉండేవారు, ఆయన పేరు మోహన్ రావు గారు. ఆయన ఇప్పటికీ కూడా, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం అతను ఫీజు అనేది తీసుకోనే తీసుకోవట్లేదు. మరి నిజంగా చాలా అలాంటి డాక్టర్స్ చాలామంది ఊరుకు ఒకరు ఉంటారు. మరి ఈరోజు అటెంప్ట్ చేసినటువంటి ఎవరైనా డాక్టర్స్ కాబోయే డాక్టర్స్ ఎవరైనా మీలో కూడా గుర్తుపెట్టుకోండి, మీరు బీదలకి ఉచితంగా వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, మరి ఓన్లీ వీకెండ్స్ అంటే నేను సాటర్డే, ఈరోజు సండే, అండ్ May 9th and 10th, అలాగే May 16th 17th ఆఫ్టర్నూన్ 3 గంటల నుంచి 9 గంటల వరకు ఒక సైన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎక్కడ అనే విషయం చెప్పే ముందు ఆ ఫెస్టివల్లో ఏముంటుంది అనే విషయాన్ని ఈ సాంగ్ తర్వాత నేను చెప్తాను. రైట్, అంతకన్నా ముందు ఒక కమర్షియల్ బ్రేక్ ఉంది. ఆ కమర్షియల్ బ్రేక్ తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ తర్వాత ఈ సైన్స్ ఫెస్టివల్లో ఏం జరగబోతుంది, అది ఎక్కడ జరగబోతుంది అనే విషయాన్ని అయితే నేను చెప్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లేష్, అండ్ ఇది కలర్స్ ఆఫ్ ఇండియా షో.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

అద్నాన్ సమీ అండ్ సుజాత పాడిన ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ యువ మీకోసం. మీరు వింటున్నారు కలర్స్ ఆఫ్ ఇండియా విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. స్టే ట్యూన్.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:19 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ప్రపంచం మెచ్చిన ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో వింటున్నారు. రైట్, తెలుగు వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. ఎందుకంటే ఇందులో వచ్చే మాటలు పాటలు మనసుకు హత్తుకుపోతాయి కాబట్టి. రైట్, ఇంతకుముందు మీరు విన్న పాట యువా మూవీలో ఉంది. మరి ఇందులో మాధవన్, సూర్య అండ్ సిద్ధార్థ్ యాక్ట్ చేశారు. అలాగే హిందీలో అజయ్ దేవగాన్, అభిషేక్ బచ్చన్ అండ్ వివేక్ ఓబ్రాయ్ యాక్ట్ చేశారు. మరి రెండు లాంగ్వేజెస్లో కూడా చాలా బాగా హిట్ అయింది. సో చాలా చాలా బాగుంటుంది మూవీ. మణిరత్నం దీనికి డైరెక్టర్. రైట్, మరి మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక ఫెస్టివల్ జరుగుతుంది. అది సైన్స్ ఫెస్టివల్. ఎక్కడ ఏమిటి అనే విషయం గురించి మాట్లాడే ముందు అక్కడ ఏం ఉండబోతుంది అనే విషయం నేను చెప్తాను. రోబోటిక్స్, ఎలక్ట్రిసిటీ, సొంతంగా మనకు మనమే చిన్న చిన్న రోబోలు తయారు చేయడం, అలాంటి ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ కూడా అక్కడ జరుగుతుంటాయి. అలాగే 3D డూడ్లింగ్ అంటే రకరకాల రంగులతో క్రియేటివిటీగా డిజైన్స్ వేయడం, మన చేత వేయిస్తారు. లేదా మనకి ఏదైనా ఆలోచన ఉన్నదనుకోండి, మనమే వెళ్ళి ఆ డిజైన్ చేయొచ్చు. అలాగే సెన్సరీ కెమికల్ రియాక్షన్స్, సెన్సార్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి కూడా వాళ్ళు మనకి అర్థమైనట్టుగా చెప్తారు. రైట్, అలాగే గ్లో రూమ్ అంటే డార్క్ రూమ్ అంటారు దీన్ని. లైటింగ్ ఒక పక్క ఉంటూ తర్వాత నీడలతో ఎలాంటి బొమ్మలు లేదా అలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు అనే విషయాన్ని కూడా వాళ్ళు టీచ్ చేస్తారు, వాళ్ళు చేసినవి కూడా మనకు చూపిస్తారు. అలాగే వర్చువల్ క్రికెట్ అంటే చాలా చాలా సైన్స్ షోలు, అలాగే మ్యూజికల్ లైవ్ షోస్ కూడా అక్కడ ఉన్నాయి. అలాగే ఇప్పుడు సెలవులకి పిల్లలందరూ కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా మ్యాథమెటిక్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా, అంటే చాలా ఫాస్ట్గా మ్యాథ్స్ ఎలా చేయొచ్చు, ఎగ్జామ్లో హాఫ్ మినిట్లో ఒక ప్రాబ్లమ్ని ఎలా రిసాల్వ్ చేయొచ్చు, ఇలాంటి చాలా ట్రిక్స్ ఇప్పుడు వచ్చాయి. పాత రోజుల్లో ఉండేవి కాదు, ఎక్కడో వీధిలో మాస్టర్ గారు చెప్తే కానీ మనకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు చాలా చాలా అవకాశాలు, చాలా చాలా వీడియోస్ మనకి సోషల్ సైట్లో అవైలబిలిటీ ఉంది, పిల్లలు నేర్చుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా ఇక్కడైతే ఈ సైన్స్ ఫెస్టివల్లో మనకి చూపిస్తారు అవన్నీ కూడా. రైట్, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎల్లేష్, మరి ఎక్కడ ఏమిటి అనే విషయం మాకు చెప్తే మేము కాస్త నేర్చుకుంటాం, వెళ్తాం అని అంటున్నారు కదా. దానికోసం స్టే ట్యూన్ చేయండి, నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే మన షోలో కలర్స్ ఆఫ్ ఇండియాలో మీ అందరి కోసం కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ షో అన్నాను కదా, ఇందులో మన తెలుగు పాటలే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, మన సదరన్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి మంచి మంచి పాటలు, సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కూడా

ప్లే చేస్తున్నాం. ఎందుకంటే మన సిటీలో భిన్నత్వంలో ఏకత్వంలాగా అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. సో పక్కనున్న స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరి మనసును కూడా దోచుకోవడం కోసం మన షో డిజైన్ చేయబడింది. మరి ఇందులో ఇప్పుడు నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక హీరో ఉన్నారు. ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో, ఆయనే సల్మాన్ ఖాన్. మరి ఆయన కోసం మికా సింగ్ అండ్ పలక్ ముచ్చల్ వీళ్ళిద్దరూ పాడినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. మరి ఆ పాట మీకు తెలిసినట్లుగైతే, అంటే అది ఏ సినిమా అనే విషయం తెలిస్తే 0402323482 వాట్సాప్ చేయండి. మీ పేరు నేను అనౌన్స్ చేస్తాను. ఇక్కడ చాలామంది హాయ్ ఇల్లేష్ హవర్ యూ అంటూ మెసేజెస్ పంపిస్తున్నారు. నాకు మెసేజ్ పంపించవచ్చు, మీరు కార్లో డ్రైవ్ చేసినా లేదా ట్రైన్లో కానీ ఇంకెక్కడైనా ఇంట్లోనైనా కూడా కాఫీ తాగుతూ, బిస్కెట్స్ తింటూ, సమోసా తింటూ ఈ ఈవినింగ్ టైంలో హాయిగా వీకెండ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. మరి ఎక్కడైనా ఉంటూ నా షో విన్నట్లుగైతే 0402323482 వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే వచ్చేస్తుంది ఒక సూపర్ డూపర్ బాలీవుడ్ హిట్ సాంగ్. మరి ఈ పాట ఏ మూవీలో ఉంది? మరి హీరో గారు సల్మాన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:29 ఎగ్జాక్ట్గా. రైట్, మరి ఇంతకుముందు నేను ప్లే చేసినటువంటి పాట ఏ సినిమాలో ఉంది అని అడిగితే చాలామంది మాకు తెలుగు సినిమాలు తప్ప హిందీ సినిమాలు చూడవని మెసేజ్ పంపిస్తున్నారు. వాళ్ళు రైట్, మరి హిందీ మూవీస్ కూడా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజెస్ పంపించవచ్చు. రైట్, మరి ఆ సాంగ్ 2014 వచ్చినటువంటి కిక్ మూవీలో ఉంది. మరి అందులో మనకి సల్మాన్ ఖాన్ యాక్ట్ చేశారు. మరి అదే మూవీ తెలుగులో మనకి రవితేజ యాక్ట్ చేయడం జరిగింది. ఆ మూవీని అక్కడ రీమేక్ చేయడం చేశారు. చాలా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ మూవీ. సాజిత్ నదియాద్వాలా డైరెక్టర్ దానికి. మరి ఇందులో చాలా చాలా బాగా యాక్ట్ చేశారు సల్మాన్ ఖాన్ గారు. ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఈ మూవీలో ఆయన యాక్షన్ చేయడం జరిగింది. అలాగే జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేశారు. మరి తెలుగులో మనకి కిక్కి ఇలియానా డి క్రోజ్ యాక్ట్ చేశారు. చాలా చాలా బాగుంటుంది. వీలైతే ఆ మూవీ చూడొచ్చు మీరు యూట్యూబ్లో. రైట్, మరి ఇంతకుముందు ఎల్ఐష్ ఎక్కడ, ఇంతకుముందు ఈ సైన్స్ కార్నివాల్ ఎక్కడుంది అనే విషయం కోసం మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. రైట్, మరి ఎక్కడ ఉందంటే హైదరాబాద్ కూకట్పల్లిలో లేక్ షోర్ అనే మాల్లో ఉంది. ఇది ద గ్రేటెస్ట్ గ్రేట్ ఇండియన్ సైన్స్ ఫెస్టివల్. ఇది పిల్లలకే కాదండోయ్, పెద్దవాళ్ళకి కూడా ఒక అద్భుతమైనటువంటి కార్నివాల్. డోంట్ మిస్ ఇట్. ఇందులో వెళ్తే చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. రైట్, మరి అలాగే మన సిటీలో చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. రైట్, అంతకుముందు మనందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఏంటంటే వీకెండ్ వచ్చేసరికి ఏదైనా మంచి సినిమా, అది తెలుగు అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, హిందీ, మలయాళం, అన్ని లాంగ్వేజెస్ మూవీస్ కూడా మన హైదరాబాద్లో రిలీజ్ అవుతుంటాయి. రైట్, అన్నీ చూస్తుంటారు కూడా చాలామంది. అలాగే ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఒక 10 ఏళ్ళ నుండి చూసుకున్నట్లయితే స్టాండప్ కామెడీ చాలా పాపులారిటీని సంపాదించింది. వాళ్ళు కూడా చాలా సెలబ్రిటీస్ అయిపోయారు. చాలామంది కూడా స్టాండప్ కామెడీ చేస్తూ దానికి ఎక్కువగా ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారన్నమాట ఆ షో అటెండ్ అవ్వడం వల్ల. అందులో వచ్చే జోక్స్ ఎలా ఉంటాయంటే మన ఆఫీసులో జరిగే బాస్కి అలాగే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్య ఉన్నటువంటి కామెడీ విషయాల గురించి మాట్లాడుతుంటారు. అలాగే ఫ్యామిలీలో ఉన్నటువంటి భార్యాభర్తల గొడవలు ఇలాంటివి కామెడీగా తీసుకొని మాట్లాడుతుంటారు స్టాండప్ కామెడీలో. అలాంటివి హైదరాబాద్లో చాలా చాలా ఏరియాస్లో అండ్ జరుగుతూ ఉన్నాయి. వాటికి కూడా టికెట్స్ తీసుకొని వెళ్ళాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే లేదు. అలాగే మన హైదరాబాద్లో ఒక మంచి ఎక్స్పెరిమెంట్ ఉంది. అది ఏమిటి అంటే అది చాలా యూనిక్ ఎక్స్పెరిమెంట్. 1980s 1990s పుట్టినటువంటి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇది ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. అదేంటంటే ప్రతి పల్లెటూరులో కానీ

లేదా పట్టణాల్లో కానీ ఈవెన్ సిటీస్లో కూడా ఏటీఎస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, గణపతి లేదా దేవి నవరాత్రుల సమయంలో ఈవినింగ్ పూట నైట్ అంతా కూడా నవరాత్రులు జరిగేటప్పుడు వీధుల్లో లేదా రోడ్ల మీద పెద్ద తెర కట్టి సినిమాలు వేసేవాళ్ళు, గుర్తుందా? రైట్, అదే కాన్సెప్ట్తో 2016లో ఢిల్లీలో పల్ప్ ఫిక్షన్ అనే ఒక మూవీ ఎక్స్పీరియన్స్తో ఆ కల్చర్ స్టార్ట్ అయింది. మరి అది ఎక్కడెక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఢిల్లీ, తర్వాత ముంబై, పూణే, బెంగళూరు, చండీగర్, గుర్గావ్, ఆ తర్వాత మన హైదరాబాద్లో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ యూనిక్ ఎక్స్పీరియన్స్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. నాకు తెలిసిన ప్రకారం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది అది. అదేంటంటే ఓపెన్ ఎయిర్ థియేటర్, లైక్ ఆకాశంలో చుక్కలు చూస్తూ మనకి గార్డెన్ ఉంటుంది, ఆ గార్డెన్లో కూర్చొని మనకి ఒక మంచి సీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు, బీన్ బ్యాగ్, అక్కడికే మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ కానీ స్నాక్స్ కానీ అన్నీ తీసుకొస్తారు అన్నమాట. అక్కడ కూర్చొని ఆ మూవీని ఎక్స్పెరిమెంట్ చేయడం అన్నమాట. అలాంటి మూవీస్ సిటీలో చాలా జరుగుతున్నాయి. ఈరోజు నిన్న కూడా కొన్ని మూవీస్ ప్లే అయ్యాయి, ఆ ఏం మూవీస్ అనే విషయం నేను చెప్తాను. ఇప్పుడైతే ఒక కన్నడ పాట మీకోసం ప్లే చేస్తాను, చాలా బాగుంటుంది. మన షోలో హిందీ, తమిళ్, మలయాళం ఇవి కూడా పాటలు ప్లే చేస్తానని చెప్పాను కాబట్టి, ఇప్పుడైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి ఈ కన్నడ పాట ఎస్పీబి గారికి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం కూడా నేను అంకితం చేస్తున్నాను.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే షోలో. రైట్ మరి, అలాగే 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఉంది. ఇది ప్రత్యేకంగా లిసనర్స్ కోసం డిజైన్ చేయబడినటువంటి షో. మరి ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే నాకు 0402323-0030కి కాల్ చేయొచ్చు, అలాగే 0402323-4821కి, అలాగే 0402970-4715కి కాల్ చేయొచ్చు. రైట్ మరి నేను అడగబోయే ప్రశ్న ఏంటి అనే విషయాన్ని ఒక సాంగ్ తర్వాత నేను చెప్తాను. రైట్, ఇప్పుడైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఈ హైదరాబాద్లో యూనిక్ ఎక్స్పీరియన్స్ అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓపెన్ ఎయిర్ థియేటర్, సో మీరు ఎవరైనా వెళ్ళారా అలాంటి మూవీకి, ఎలాంటి మూవీని ఎక్స్పీరియన్స్ పొందారు అనే విషయాన్ని నాకు 0402323-4822కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అలాగే ఆకాశం కింద ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్లో కూర్చొని మనకిష్టమైన వాళ్ళతో, మన ఫ్రెండ్స్తో, మన ఫ్యామిలీ మెంబర్స్తో ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ ఆర్ బర్త్డే పార్టీస్కి హాయిగా కూర్చొని మూవీస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేయడమే కాకుండా ముఖ్యంగా ఈ సమ్మర్లో ఈవినింగ్ టైం, లైక్ ఆఫ్టర్ 8 PM తర్వాత, అలాంటి చల్లని నేచురల్ బ్రీజ్ తగులుతూ మనకిష్టమైనటువంటి వాళ్ళతో కూర్చొని స్నాక్స్ తింటూ, మరి ఇక్కడ ఎలాంటి మూవీస్ రిలీజ్ చేస్తారు రిలేష్ అంటే, ఇక్కడ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయినటువంటి రొమాంటిక్ లవ్ స్టోరీస్, అలాగే సెన్సేషనల్ హిట్ అయినటువంటి మాస్టర్ పీస్ లాంటి మూవీస్ని ఎక్కువగా వీళ్ళు ప్లే చేస్తుంటారు. మరి ఇప్పటి వరకు ఎలాంటి మూవీస్ రిలీజ్ అయ్యాయంటే హ్యారీ పోటర్, దిల్వాలే దులే లే జాయింగే, జెర్సీ లాంటి మూవీస్ ఈరోజు ప్లే అవబోతుంది కొన్ని చోట్ల ఓపెన్ ఎయిర్ థియేటర్లో. మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ప్లే అవుతుంది ఓపెన్ ఎయిర్ థియేటర్లని, చెక్ చేస్తే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ వీక్ అయితే సూర్య సన్ ఆఫ్ కృష్ణ అనే మూవీని ప్లే చేశారు, చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఇందులో సూర్య సన్ ఆఫ్ కృష్ణ అనే మూవీలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఫాదర్ లవ్ అండ్ ప్రియురాలి ప్రేమ, టీనేజ్ లవ్, ఇవన్నీ కూడా టోటల్ ఒక్కసారిగా ఒక టోటల్ ప్యాకేజ్ లాగా ఆ మూవీలో అన్ని ఎమోషన్స్ అన్ని ఏజ్ గ్రూపుల వరకు కూడా కనెక్ట్ అయ్యే ఒక అద్భుతమైనటువంటి సినిమా ఇది. యాక్చువల్గా ఈ మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి వచ్చిందంటే విక్రమ్కి ఆపర్చునిటీ వచ్చింది. ఆ తర్వాత ఆయన యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ మూవ్ ఆన్ అయింది మన సూర్యకి. ఆ తర్వాత అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ బాగా తెలుసు. అలాగే ఈ మూవీ కోసం ఆయన ఒక టీనేజర్గా, అలాగే ఒక 6-pack సంపాదించి ఎంత కష్టపడ్డారో మనం చాలా న్యూస్లో కూడా విన్నాం. జ్యోతిక సమ్టైమ్స్ ఏంటి అన్నం తినకుండా ఉన్నావు, నువ్వేమైనా నేనేమైపోతాను అని కూడా ఆమె కన్నీళ్ళు కూడా పెట్టుకుందంట. అయినా కూడా నో, ఈ మూవీ కోసం నేను చాలా బాగా కష్టపడి యాక్ట్ చేయాలి, నేను పేరు సంపాదించాలి నీకు తెలుసా అని మనకి సూర్య గారు చెప్పారంట. మరి ఆ మూవీ ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్

లో ఎంతమంది చూసారనే విషయాన్ని నాకు 0402323482 వాట్సాప్ చేయొచ్చు మీరు. అండ్ చాలామంది కూడా మనకి మెసేజ్ పంపిస్తున్నారు. ఎల్లేష్ గారు, గుడ్ ఈవినింగ్. హా, గణపతి నవరాత్రి టైంలో చాలా టైం వరకు మండపాలు తిరుగుతూ ఉండేవి, వెళ్ళాం, డ్యాన్సులు కూడా చూస్తున్నాం. అఫ్కోర్స్ ఇప్పుడైతే డ్యాన్సులు కూడా ఉన్నాయి. మరి గణపతి నవరాత్రుల టైంలో తెరపైన సినిమాలు మీలో ఎవరైనా చూస్తే నాకు వాట్సాప్ చేయండి, ఎలాంటి సినిమా చూస్తారా అనే విషయాన్ని. నేనేం సినిమాలు చూశాను అనే విషయం చెప్తాను. నేను కూడా చూశాను చిన్నప్పుడు పేరెంట్స్తో, చాలా చిన్నప్పుడు. మరి ఏ సినిమాలు చూశారో నేను చెప్తాను. ఇప్పుడైతే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ నుంచి నరేష్ అయ్యర్ అండ్ ప్రశాంతిని పాడినటువంటి ప్రశాంతమైనటువంటి రొమాంటిక్ లవ్ స్టోరీ ఉన్నటువంటి ఈ సాంగ్ చాలా బాగుంటుంది. ఈ పాటను అయితే ముందుగా ప్లే చేసుకుందాం, తర్వాత మనం చిన్నప్పుడు ఏం సినిమాలు చూసామనే విషయాన్ని, రోడ్డుపైన కూర్చొని చూసిన సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. 1 2 3 4 గో. హే మాలిని, నీకోసం ఎంత దూరమైనా వస్తాను, ఎక్కడికైనా వస్తాను.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.

స్టూడియోలో టైం 6:49:25 అండ్ ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు నాతో మీ స్నేహితుడు ఎల్లేష్తో. రైట్, మరి ఈ చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులందరితో కూడా చాలామంది కూడా క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఇంతకుముందు నేను అడిగాను వీధిలో కూర్చొని రోడ్డుపై కూర్చొని పాత సినిమాలు ఎవరైనా చూస్తారా అంటే మనకి చాలామంది కూడా మెసేజెస్ పంపించారు. చదువుదాం ఎవరేమన్నారు. మనకి ఇక్కడ శ్రీవల్లి గారు మెసేజ్ పంపిస్తున్నారు. అప్పట్లో స్క్రీన్ మీద పాత లవకుశ సినిమా చూశాను, అది కూడా గణపతి నవరాత్రులు అప్పుడు మా ఊర్లో ఎన్టీఆర్ గారి యమదొంగ సినిమా కూడా వేశారు అని చెప్పారు. వెరీ నైస్. అలాగే ఇంకొక ఫ్రెండ్ కూడా మనకి మెసేజ్ పంపించారు. ఆయన పేరు శ్రావణ్. ఆయన పేరు ఆయన ఏం చెప్తున్నారంటే, నేను ఓపెన్ ఏ థియేటర్ మా ఊర్లో మా ఇంట్లో మా తాతగారు వేయించేవారు, ఊరంతా కూడా వచ్చేవారు. నాకు భలే గమ్మత్తుగా చాలా ఆనందంగా ఉండేది, గొప్పగా ఉండేది. మా ఇంట్లో మా నాన్నగారు పోస్ట్ మాస్టర్ కాబట్టి మూవీ టికెట్స్ కూడా ఇచ్చేవారు అని చెప్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. రైట్, మరి నా విషయానికి వస్తే నేను కూడా చిన్నప్పుడు అంటే మా ఇంటి ముందునే గణపతి నవరాత్రులు జరుగుతూ ఉండేవి. మరి అక్కడ రోడ్లపైనే సినిమా వేసేవారు ఆఫ్టర్ 12 o'clock. మరి అప్పట్లో నేను చూసిన సినిమా ఏంటంటే నాగార్జున గారు యాక్ట్ చేసినటువంటి మజ్ను సినిమా చూశాను. సో కొంతమంది మధ్యలో వచ్చేసి కొన్ని పాటల్ని రిపీట్గా పలానా వ్యక్తి, ఫర్ సపోజ్ ఎల్లేష్ గారు 50 rupees చదివించారు, ఈ పాటని మళ్ళీ వెయ్యమని అంటూ కొంతమంది అనౌన్స్ చేస్తూ ఆ పాటలు వేసేవారు. అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు అండ్ నాగేశ్వర గారి సినిమాలు, శోభన్ బాబు గారి సినిమాలు, ఇద్దరు భార్యలు ఉండే సినిమాలు, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు కూడా, సింహాసనం, ఇలాంటి సినిమాలు కూడా తెరపైన ఇప్పుడైతే మన ఊర్లో అంటే మన ఇంట్లో కూడా చాలామంది కూడా స్క్రీన్స్ కొనుక్కొని థియేటర్స్ కట్టించుకొని చూస్తున్నారు హ్యాపీగా. ఇదే సంప్రదాయం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో ఇప్పుడైతే మన సిటీలో, హైదరాబాద్ సిటీలో అయితే మాత్రం ఇలాంటి మూవీస్, ముఖ్యంగా మంచి లవ్ స్టోరీస్ని సెన్సేషనల్ వరల్డ్ వైడ్గా మాస్టర్ పీస్గా నిలిచినటువంటి మూవీస్ను కూడా ప్లే చేస్తున్నారు. మీరు ఎవరైనా వెళ్ళుంటే మాత్రం 0402323438కి నాకు మెసేజెస్ పంపించండి. రైట్, మరి అలాగే 7 o'clock నుంచి 8 o'clock వరకు కూడా హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లిసనర్స్ది ఉంది. మరి 0402323 0030 0402323 4822కి అయితే వాట్సాప్ చేయొచ్చు, 2323 4821

కి అలాగే 04029704715 కి మీరు మెసేజెస్ పంపించడమే కాకుండా నాకు కాల్ చేయొచ్చు. అది ఎప్పుడంటే 7 to 8 మధ్యలో. మరి ఏం మాట్లాడాలి ఎల్లేష్ అంటే, ఈ సమ్మర్ వెకేషన్స్కి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ముఖ్యంగా హైదరాబాద్లో చాలా చాలా చారిత్రక కట్టడాలున్నాయి, మంచి మంచి చూడదగ్గ ప్రదేశాలు. ఎన్నిసార్లు చూసినా కూడా పదే పదే చూడాలనిపించినటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, పార్కులు కూడా మంచి ఉన్నాయి. మరి మీ పిల్లలతో మీ భార్యమణితో వెళ్ళారా? వెళ్తే ఆ యొక్క ఫీల్ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు కాల్ చేసి చెప్పచ్చు. ఎప్పుడంటే 7 to 8 మధ్యలో. అలాగే 8:00 to 3:00 వరకు కూడా న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు. రైట్, అయితే ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ నేనైతే ప్లే చేస్తాను. ఆ పాట ఏ సినిమాలో ఉంది చెప్పగలరా? 1 2 3 4 ఇప్పుడైతే వచ్చేస్తుంది ఒక మంచి సాంగు. అదైతే నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి పాట అది. చూద్దాం మీరు ఎంతమంది దాన్ని గెస్ చేయగలరు ఆ పాట ఏ సినిమాలో ఉంది అనే విషయం. గెస్ చేశారా? హరీష్ జయరాజ్ మ్యూజిక్ కాంపోజిషన్ వచ్చినటువంటి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ చాలామంది రిపీటెడ్గా విని ఉంటారు. ఈ పాటని నేను కూడా చాలాసార్లు విన్నాను. ప్రశాంత్ని అండ్ ఆలాప్ రాజ్ పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ ఏ మూవీలో ఉంది? 04023234822కి వాట్సాప్ చేయండి.

0: ರೇನ್ಬೋ 101.9.
1: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 7 గంటలైంది. రైట్, మరి హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఇది ప్రత్యేకంగా లిసనర్స్ కోసం డిజైన్ చేయబడినటువంటిది. రైట్, 0402323 0030 అండ్ 0402323481 అండ్ 0402970 4715కి మీరు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడచ్చు కూడా. రైట్, ఓకే. మరి అయితే ఇచ్చిన టాపిక్ ఏంటంటే, ఈ సమ్మర్ వెకేషన్లో ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడికైనా వెళ్ళారా? మీ పిల్లల కోసం ఏమైనా చూపించారా? చారిత్రక కట్టడాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, ఆధునిక వినోద కేంద్రాలు ఉన్నాయి. మరి చాలా చాలా అద్భుతమైనటువంటి ఈ ప్లేస్ని చూడటం కోసం, ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ప్లేస్ని చూడటం కోసం ప్రపంచంలోని ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు చూడటానికి. మరి ఇక్కడ ఉన్న మనం ఏ రోజైనా టైంని స్పేర్ చేసి, అలాగే ఆఫీస్కి లీవ్ పెట్టి, పిల్లల కోసం, పిల్లలు ఎలాగా ఇంట్లో ఉన్నారు కాబట్టి, బుజ్జాయి బుజ్జిబాబు వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడికైనా తీసుకు వెళ్ళారా? సమయం ఉందా? లేదా వాళ్ళు ఫోన్లో బిజీగా ఉన్నారు, మీరు ఆఫీస్ టార్గెట్తో కింద మీద పడుతున్నారా? ఈ విషయాన్ని నాకు 0402323482 కనగానే ఒక ఫ్రెండ్ ఎవరు కాల్ చేశారు, చూద్దాం. హలో హలో హలో ఆల్ రైట్, కాల్ చేశారు, పాపం మిస్ అయింది. మనకి మెసేజెస్ కూడా పంపిస్తున్నారు, ఎవరో చూద్దాం. ఆల్ రైట్, ఓ చాలామంది కూడా పంపించారు. ఇంతకుముందు పాటను ప్లే చేశాను, అది ఏ మూవీ అనగానే మనకి రామకృష్ణ గారు రంగం మూవీ అనే మూవీ నుంచి ఆ సాంగ్ ఉంది అని చెప్పారు.

0: ఫ్యాక్ట్గా చెప్పారు. అండ్ తర్వాత తర్వాత మనకి శ్రీవల్లి గారు పంపించారు ఆ మూవీ రంగం అని, దట్స్ పర్ఫెక్ట్. ఇక్కడైతే ఒకరు పంపించారు రాధా గారు. నేనైతే బయట తెర మీద భక్త కన్నప్ప సినిమా చూశాను అని చెప్పారు. రైట్, సూపర్ అండి. ఎక్కువగా భక్తి సినిమాలు వేసేవారు ఆ రోజుల్లో. రైట్, ఇంకొకరు అప్పట్లో డాడీ రాముడు భీముడు మూవీ చూశారు అని చెప్పేసి ఒక అమ్మాయి పంపించారు మెసేజ్, వెరీ ఇంట్రెస్టింగ్. రైట్, నేను చెప్తాను. ఇంకొకరు కాల్ చేశారు. హలో, హలో.
1: ఎల్లేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్. ఎవరండి మాట్లాడుతున్నారు?
1: రమేష్ మాట్లాడుతున్నా సార్.
0: నమస్కారం, స్వాగతం, చెప్పండి. హైదరాబాద్ లో చూడదగ్గ
1: చాలా బాగుంది. కే రమేష్ సార్, టైం మార్చి బాగా ఇది చేశారు సార్. మాకు 5-6 చాలా బాగుంది టైం అప్పుడు.
0: అవునా? ఓకే
1: సార్, ఇంకోటి హైదరాబాద్ లో మీరు అన్నారు కదా, కాచిగూడ స్టేషన్ దగ్గర ఈరన్న గుట్ట అని ఒకటి టెంపుల్ ఉంది, మీరు చూసారా సార్?
0: నేను చూడలేదండి.
1: స్టేషన్ దగ్గరే ఉంటుంది, చాలా బాగుంటుంది సార్. అది కొంచెం పైన గుట్ట మీద ఉంటుంది సార్. వీరభద్రుని టెంపుల్ ఉంది, జైన వాళ్ళ టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది సార్. సిటీలో ఉంది, చాలా మంది తెలియదు సంగతి.
0: అవునా? ఓకే.
1: కాచిగూడ స్టేషన్ దగ్గరే ఉంటుంది అన్నమాట.
0: రైట్, వీలైతే మనం వింటున్న షో వింటున్న వాళ్ళు ఎవరైనా కూడా వెళ్ళి రావచ్చు.
1: మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి సార్.
0: నేను కూడా తప్పకుండా వెళ్తాను. పిల్లలందరూ కూడా ఇంట్లో
1: చాలా మంది కంచుకుంటాం.
0: జగ్గయ్య గారు మహానుభావులు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంగర జగ్గయ్య గారు మహానుభావులు, కళా వాచస్పతి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. రైట్, నాకు అవార్డు కూడా ఇచ్చేశారు. చాలా గొప్ప పేరు ఆ బరువుని మనం మొయ్యలేం మహానుభావులు వాళ్ళు. రైట్, గొప్ప విషయం ఏంటంటే, నేను సంతోషించే విషయం ఏంటంటే, ఆయన ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశారు తన బిగినింగ్ డేస్లో. సో నేను కూడా ఆల్ ఇండియా రేడియో మైక్ పైన పనిచేసే అదృష్టం నాకు వరించడం, నేను ఒక గొప్ప వరంగా ఫీల్ అవుతాను, దాని బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి రేడియో అధికారులకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ షో ద్వారా. ఈ హాట్ షీట్లో కూర్చొని మీ అందరితో కూడా మాట్లాడే అదృష్టం నాకు వచ్చింది, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రైట్, సో 0402324822 అండ్కి వాట్సాప్ చేయండి, అలాగే 0402323 0030, 0402323481, 0402970-4715కి ఎవరైనా మెసేజెస్ పంపించే వాళ్ళు కానీ లేదా కాల్ చేయండి, నాకు నాతో మాట్లాడచ్చు. హైదరాబాద్లో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ ఏంటి అనే విషయం గురించి నాతో మాట్లాడచ్చు. మరి మన హైదరాబాద్లో మంచి మంచి కట్టడాలు, చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహలా ప్యాలెస్, హుస్సేన్ సాగర్ లేక్ అదే ట్యాంక్ బండ్, తప్పక తప్పక చూడాల్సిన ప్రదేశాలు. కుటుంబంతో పిల్ల పాపతో చక్కగా వెళ్ళడానికి కొన్ని ఫిల్మ్ సిటీస్ కూడా ఉన్నాయి, అలాగే నెహ్రూ జులాజికల్ పార్కు, మరి స్నో వరల్డ్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వేరే కంట్రీకే వెళ్ళాల్సిన అవసరం లేదు, మన హైదరాబాదే ఇతర దేశాలని తలతన్నేటట్టుగా ఉన్నాయని చాలా పత్రికలు వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగానే 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మన హైదరాబాదు ఒకలాగా ఉండేది. ఇప్పుడు చూస్తే కొన్ని ఏరియాల్లో వెళ్ళి చూస్తే మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఉన్నామా అనిపిస్తుంటుంది, అంత బాగుంది. రైట్, మరి 1591లో నిర్మించినటువంటి హైదరాబాద్ చిహ్నం, హైదరాబాద్ అనగానే మనకి గుర్తుకొచ్చే చిహ్నం చార్మినార్. సో అక్కడికి ఎంతమంది వెళ్ళారు నాకు 0402323482 వాట్సాప్ చేయండి, అలాగే కాల్ చేయండి నాకు, నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు. ఇంతకుముందు మనం రంగం మూవీ గురించి చాలామంది మనకి బిహెచ్ఎల్ నుంచి ఒక అనిల్ గారు ఒక మెసేజ్ పంపించారు. వాళ్ళకి ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, వాళ్ళు చెప్తున్నారు ఎల్ఎస్ గారు మీ షో వింటున్నాం, అది రంగం మూవీలో ఉంది అని చెప్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్, మా షోని వింటున్నందుకు ధన్యవాదాలు. మరి ఆ మూవీ తమిళ్లో కో అనే మూవీ, అది ఇందులో యాక్ట్ చేసిన హీరో జీవా అండ్ కార్తికా నయ్యర్, అంటే అలనాటి నటీమణి రాధా గారి కూతురు ఈమె, వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి మూవీ ఇది. ఇది 2011లో రిలీజ్ అయింది, చాలా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ అండ్ విజయ్ అవార్డ్స్ అండ్ సైమా అవార్డ్స్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా అందుకుంది అవార్డ్స్ని. అలాగే ఈ మూవీని బెంగాల్లో కనమచ్చి అనే మూవీతో రీమేక్ చేశారు అండ్ తెలుగులో కూడా డబ్బింగ్ చేయడం జరిగింది. చాలా చాలా బాగా హిట్ అయింది మూవీ. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. ఆ సాంగ్ తర్వాత మీరు నాకు కాల్ చేసి చెప్పొచ్చు మీరు హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేసినటువంటి ప్లేసెస్ ఏమిటి అనేది. ఉదిత్ నారాయణ, ఉన్ని కృష్ణన్ అండ్ హరిణి పాండ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాంపోజిషన్లో వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్, సెన్సేషనల్ క్లాసికల్ వాయిస్ ఉన్ని కృష్ణన్ ఫ్రమ్ సౌత్ ఇండియా అండ్

రగ్గడ్ వాయిస్ ఉదిత్ నారాయణ ఫ్రమ్ బాలీవుడ్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో తయారు చేసినటువంటి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాడు మీ స్నేహితుడు ఎల్లేష్.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 7:58 దగ్గరగా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, హలో రెయిన్బో అనే కార్యక్రమంలో మనం అందరం కూడా ఉన్నాం. లైఫ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఇది. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేశాను. అదేంటంటే, హైదరాబాదులో మహానగరంలో చాలా చారిత్రక కట్టడాలు, అద్భుతమైనటువంటి సరస్సులు ఇవన్నీ ఉన్నాయి. మరి దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో, వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా, యూరోప్, అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది టూరిస్టులు వస్తూ ఈ హైదరాబాద్ మహానగరం, భాగ్యనగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. మరి మీలో ఎవరైనా ఇక్కడ మీ పిల్ల పాపతో వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వెళ్ళాలనుకుంటున్నారా, ఈ విషయాన్ని నాకు 0402323040 0402323 4821 0402970 4715 కాల్ చేయండి అన్నాను. మరి ఇంతకుముందు పాటని ప్లే చేశాను కదా, ఆ మూవీ రక్షకుడు. మరి ఈ మూవీ తమిళ్లో రచ్చగన్ అనే మూవీ టైటిల్తో రిలీజ్ అయింది. మరి నాగార్జున గారు అండ్ విశ్వసుందరి సుస్మిత సేన్ యాక్ట్ చేశారు ఈ మూవీలో. మరి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిల్మ్ ఆ రోజుల్లో, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అయింది. 1997 రిలీజ్ అయినటువంటి మూవీ. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన నాగార్జున గారికి తమిళ్లో డబ్బింగ్ చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా, వాయిస్ ఓవర్ ఇచ్చింది యాక్టర్ సురేష్ గారు. యాక్టర్ సురేష్ గారు మీకు గుర్తున్నారా, దొంగాట మూవీలో యాక్ట్ చేశారు, జగపతి బాబు గారితో ఇంకొక రోల్లో, నెగిటివ్ రోల్లో యాక్ట్ చేశారు, అలాగే పల్నాటి పౌరుషం అలాంటి చాలా మూవీస్లో ఆయన యాక్టింగ్ చేయడం జరిగింది. ఆయనకి ఆంధ్ర కమల్ హాసన్ అని కూడా కొంత పేరు కూడా ఉంది. చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు మన తెలుగులో, తమిళ్లో. ఆయన యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా కూడా చాలా మూవీస్ని తీశారు కూడా. అయితే ఆయన నాగార్జున గారికి వాయిస్ ఓవర్ ఇచ్చారు ఈ రచ్చగన్ మూవీ తెలుగులో రక్షకుడు. అలాగే సుస్మిత సేన్కి వాయిస్ ఓవర్ ఎవరు ఇచ్చారంటే, సరిత గారు ఇచ్చారు. సరిత గారు మీకు గుర్తున్నారా, మరో చరిత్ర సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత అత్తగాను అమ్మగాను చాలా సినిమాల్లో యాక్టింగ్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా చాలా పాపులర్గా ఆమె నటిస్తున్నారు. మరి ఆమె చాలామంది హీరోయిన్స్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు, మీకు తెలుసా? రైట్, మరి మన కోసం ఒక వ్యక్తి లైన్లో ఉన్నారు, ఏం మాట్లాడతారో చూద్దాం. హలో,
3: నమస్తే.
2: నమస్కారం, గుడ్ ఈవినింగ్, చెప్పండి.
3: మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను.
2: నమస్తే, రైట్, చెప్పండి.
3: నిజంగానే మన మహానగరం, భాగ్యనగరంలో చాలా ఉన్నాయండి చూడాల్సినవి.
2: అవునండి. ఎంత
3: చిన్నప్పుడు స్కూల్ నుంచి పిక్నిక్ తీసుకెళ్ళినప్పుడు కాలాజీ మ్యూజియం, జూ అంటే, తర్వాత గోల్కొండ, ఇవన్నీ చూసేవాళ్ళం. ఆ కాలాజీ మ్యూజియంలో అయితే ముఖ్యంగా 12 నిలబడేవాళ్ళం స్కూల్ తీసుకెళ్ళినప్పుడు. 12 కొట్టేది కదా గడియారం.
2: అవునండి, అవును అవును. ఆ శబ్దం వినడం కోసం వెయిట్ చేసేవాళ్ళం,
3: ఎక్కడున్నా మన 12 అక్కడికి వచ్చి తీసుకెళ్లేవాళ్ళు అనమాట. అలాగా తర్వాత మన పిల్లలు తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మా అమ్మ రాదు. ఇంకోటి ముఖ్యంగా చూడాల్సిన వాటితో పాటు మన దగ్గర కొన్ని పండుగ స్పెషాలిటీ ఉందండి.
2: ఓకే,
3: అమ్మవారి మనం కాని జాతర ఒకటి, తర్వాత

0: తర్వాత గణేష్
1: అవును
0: మన ట్యాంక్ బండి దగ్గర చూడాల్సింది. అంటే ఎక్కడ చూడలేము అంత పెద్దది, అంత ఘనంగా జరిగేది. మన భాగ్యనగరంలోనే జరుగుతుంది. అక్కడికి మన పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మా మనవరాలు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు.
1: అవునండి,
0: అంటే అన్ని ఒకసారి చూడగలుగుతాం కదండి. అటు సేఫ్టీ ముఖ్యం, చాలా జాగ్రత్తగా వెళ్ళి చూస్తే చాలా ఆనందంగా ఉంటది. ఈ రోజు నవ్వుల దినోత్సవం అండి.
1: అవును, చాలా ఆ విషయం నేను తర్వాత చెప్దామని వెయిట్ చేస్తున్నాను. ఇంతలోనే మీరు నవ్వుతూ చెప్పేశారు. నిజంగా నవ్వు అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, మాకు గుర్తు
0: చేసింది.
1: నిజంగా మంగా భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్, మంచి విషయాన్ని గుర్తు చేశారు. నెక్స్ట్ నేను చెప్దాం అనుకునే లేకపోతే చెప్పారు, నవ్వుల దినోత్సవం ఈరోజు, ప్రపంచ నవ్వుల దినోత్సవం. నిజంగా నవ్వులు కరువు అయిపోతున్నాయండి, నిజంగా బాగా. మరి దాని గురించి నేను చెప్తాను, ఇప్పుడే కంటిన్యూ చేసి అయితే చెప్పను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను, మరి ఆ పాట తర్వాత మనం మాట్లాడుకుందాం.

ఈ సాంగ్ ని ప్రత్యేకంగా అడుగుతున్నారు ఒక పోలీస్ ఆఫీసర్ గారు ప్రవీణ్ గారు మీకోసం మరి ఆశా గారు రఫీ పాడినటువంటి ఎవర్ గ్రీన్ టైమ్ లెస్ సాంగ్ ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ పాట విన్నా కూడా అదే ఫ్రెష్నెస్ ఉంటుంది అలాంటి అద్భుతమైనటువంటి గానం అందించినటువంటి ఆశాజీ గారు అండ్ రఫీ గారు లెజెండ్స్ పాడిన ఈ పాట మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 పైన నేను మీ స్నేహితుడు ఎల్లేష్ని మాట్లాడుతున్నాను మనం ఉన్నాం ఎఫ్ఎం రెయిన్బో

అరే వా, వాట్ ఎ ఫెంటాస్టిక్ సాంగ్ అండి. టైమ్లెస్ సాంగ్. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ పాటని మర్చిపోలేం మనం. మరి ఆర్డి బర్మన్ మ్యూజిక్ కాంపోజిషన్లో మజ్రూ సుల్తాన్పూరి లిరిక్స్ అందించారు ఈ పాటకి. మరి యాక్చువల్గా ఈ మూవీ ఒరిజినల్గా ఒక సాంగ్ని ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీలో ఈ సాంగ్ను పెట్టడం జరిగింది. ఆ సాంగ్ ఇంగ్లీష్ సాంగ్. అదేంటంటే ఇఫ్ ఇట్స్ ట్యూస్డే అని ఒక ఇంగ్లీష్ సాంగ్ ఇది. దిస్ మస్ట్ బి బెల్జియం అని ఒక ఇంగ్లీష్ సాంగ్ని, ఆ ట్రాక్ని ఆధారంగా ఈ సాంగ్ని కంపోజ్ చేశారు ఆర్డి బర్మన్ గారు. రైట్. మరి ఈ మూవీ యాదవం కి బారాత్ అనే ఒక మూవీ 1973 రిలీజ్ అయింది. మరి ఇందులో సాంగ్స్ అన్నీ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి, చాలా చాలా బాగుంటుంది. మెయిన్ లీడ్గా మనకి ధర్మేంద్ర, విజయ్ అరోరా, తరిక్ ఖాన్ వీళ్ళు యాక్ట్ చేశారు. మరి ఇదే మూవీని ఆధారంగా చేసుకొని మన తెలుగులో కూడా ఒక సూపర్ డూపర్ హిట్ మూవీ తీశారు. అది 1975. అది యాక్షన్ డ్రామాగా ఈ మూవీలో లీడ్ యాక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు, మురళీమోహన్ అండ్ నందమూరి బాలకృష్ణ, లత యాక్ట్ చేశారు. మరి దీనికి మ్యూజిక్ కంపోజర్ చక్రవర్తి గారు. మరి ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టింది. మరి ఇందులో పాటలు కూడా ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిలిచిపోయాయి అన్నమాట. పాటలన్నీ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్ అన్నదమ్ముల అనుబంధం తెలుగులో. నిజంగా ఆ సినిమాకి తగ్గట్టుగానే, అంటే ఆ టైటిల్కి తగ్గట్టుగానే ఆ మూవీ చూసినట్లయితే చిన్నతనంలో విడిపోయినటువంటి అన్నదమ్ములు ఎంత ప్రేమ అభిమానులుగా ఉండేవారు అనే విషయాన్ని ఈ మూవీలో మనకి చూపిస్తారు. నిజంగా ప్రేక్షకులు హారతులు పట్టారు ఈ సినిమాకు, ఈ సినిమా తెలుగులో. నేను కూడా చిన్నప్పుడు చూశాను. యాక్చువల్గా ఇక్కడ బాలకృష్ణ గారి రోల్ని ముందుగా మనకి చంద్రమోహన్ గారికి ఆపర్చునిటీ వచ్చింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల దాన్ని బాలయ్య బాబుకి దక్కింది ఆ రోల్. రైట్. ఎనీవే, సినిమా అయితే మాత్రం తెలుగులో కూడా మేమేం తక్కువ తిన్నామా అనేసి అంత సూపర్ డూపర్ హిట్ చేశారు. మరి ఈ మూవీకి మాటలు రాసిన వ్యక్తి ఎవరో తెలుసా? తెలుగులో గొల్లపూడి మారుతీరావు గారు. రైట్. మరి ఈ పాటని అయితే ఇప్పుడు అదే పాటని తెలుగులో కూడా మనకి యథావిధిగా యథాతథంగా మనకి ఆ పాటని కూడా మనకి సేమ్ ట్యూన్తో రిలీజ్ చేశారు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఆ పాటను రచించిన వ్యక్తి ఎవరో తెలుసా? దాసరథి గారు. రైట్. మరి నాకు 0402323 0030 0402323 4821 0402970417 15కి కాల్ చేయండి. మన హైదరాబాద్ చుట్టుపక్కల మహానగరంలో చాలా

చారిత్రక కట్టడాలు, కోటలు, మ్యూజియంస్ అండ్ ప్యాలెస్లు, లేక్స్, మందిర్లు, పార్కులు ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళారా? వెళ్తే మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు చెప్పండి. ఇప్పుడైతే ఆ చురాలియా పాటని మనం హిందీ వేసుకున్నాం కాబట్టి మన తెలుగు ఎస్పీబి సుశీల పాడిన ఈ స్వీట్ సాంగ్ మీ అందరి కోసం. వావ్, అదే పాటని చెక్కు చెదరకుండా అదే ఫీల్తో ఎస్పీబి సుశీలమ్మ పాడారు. మరి ఎంతోమంది మనసుల్ని కొల్లగొట్టిన ఈ పాట ఎఫ్ఎం రెయిన్బో వింటున్న ప్రతి ఒక్కరి కోసం నేను డెడికేట్ చేస్తున్నాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

రైట్ మరి స్టూడియోలో టైం 7:31:03 అయింది ఎగ్జాక్ట్ గా. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మన షోలో పాటలు మాటలు చాలా చక్కగా కారు డ్రైవింగ్ చేసుకుంటూ, కుకింగ్ చేసుకుంటూ, ఫ్రెండ్స్తో టైం పాస్

0: చేసుకుంటూ వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఆదివారం, మరి 3rd May. చాలామంది కూడా నా షో వింటున్నట్టుగా నాకు మెసేజెస్ని పంపిస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. నేను అడిగాను, మన హైదరాబాద్ మహానగరంలో చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మరి అలాంటి విషయాల గురించి మీరు చూసినట్లయితే మీ ఫీలింగ్స్ ఏంటి అంటే, చాలామంది కాల్ చేస్తున్నారు, చూద్దాం. ఆల్ రైట్, కొంతమంది ట్రై చేస్తున్నారు, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. రైట్, మరి చారిత్రక కట్టడం మరియు సాయంత్రం లైట్ అండ్ సౌండ్ షోస్తో చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి కోట గోల్కొండ కోట. చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేసు. పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, అలాగే చూడని వాళ్ళు ఎవరైనా, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంగా రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే ప్లేసెస్ ఏంటంటే, ఏయ్ చార్మినార్కి వెళ్ళాలి రా, చూడాలి అని అంటారు. ఆ తర్వాత కొంతమంది అయితే గోల్కొండ కోటకు కూడా వెళ్ళాలి అంటారు. మరి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తుంటారు. మరి నేనైతే గోల్కొండ కోట ఇంతవరకు చూడలేదు, ఎవరో భయపెట్టారు, దానివల్ల ఆ భయంతో నేను వెళ్ళలేదు ఇంతవరకు. అలాగే సాలార్జంగ్ మ్యూజియం, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత సేకరణలో ఒకటి సాలార్జంగ్ మ్యూజియం. ఇక్కడ కూడా చాలామంది కూడా విజిట్ చేస్తుంటారు, చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. అలాగే చౌమహల్ ప్యాలెస్, నిజాముల రాజభవన్ ఇది, దీని వాస్తుశిల్పం అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సరస్సులు అండ్ ఉద్యానవనాల విషయానికి వస్తే, ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి బుద్ధుడి విగ్రహం, అక్కడ బోటింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ బుద్ధుడిని చూడడం అనేది మంచి మంచి ఎక్స్పీరియన్స్. నేనైతే వెళ్ళాను, చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది వెళ్ళుంటారు? చాలామంది ఆ బోట్లో అక్కడ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది. నేను అయితే ఒకసారి చూసాను, మన ఎఫ్ఎం రెయిన్బోని కూడా ప్లే చేశారు, అక్కడ చేస్తూ కూడా ట్రావెల్ చేస్తున్నారు ఆ బోటు వాళ్ళు కూడా. వెరీ వెరీ హ్యాపీ. మరి మనకి ఎవరో కాల్ చేశారు, చూద్దాం. హలో, సార్ చెప్పండి. ఎవరండి, రమేష్ గారా?
1: అవునండి.
0: మళ్ళీ కాల్ చేశారా? రైట్, మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మాత్రమే కాల్ చేయండి, మిగతా వాళ్ళకి మనం అవకాశం ఇద్దాం. రైట్, మరి చీర అంటే స్త్రీలకు ఎంత ఎమోషనో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. చీర అంటే ముఖ్యంగా మహిళలకి, పిల్లలకు కూడా చాలా చాలా ఎమోషన్ అని వేరేగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి టీనేజ్ నుంచి రిటైర్డ్ వయసు వచ్చిన వాళ్ళకైనా కూడా చీర అంటే అదొక ఎమోషన్, ప్రేమ, పిచ్చి అని కూడా చెప్పొచ్చు. ఇంట్లో ఎన్ని చీరలున్నా ఇంకా ఏదో మోడల్ చీర వచ్చిందంట, శ్రీలీల చీర అంట, దురంధర్ చీర అంట, ఆ చీర అంట, ఈ చీర అంట, ఆ రోజుల్లో శ్రీదేవి చీర అంట, జయప్రద చీర అంట, జయసుధ చీర అంట, ఇప్పుడైతే అందరూ కాజల్ చీర అంట, ఎవరెవరో హీరోయిన్ల పేర్లు చెప్పుకుంటూ ఆ పేరు ఈ పేరు చెప్పేసి భర్త మహాశయుల దగ్గర క్రెడిట్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు మొత్తం కూడా చిరిగిపోయేటట్టు చేస్తున్నారు. అసలు చీర అనగానే ముఖ్యంగా లేడీస్లో వాళ్ళ ఫేస్లో లైటింగ్, 1000 watts బల్బులాగా మెరిసిపోతాయి కదా. ఇదంతా ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు యల్లేష్ అంటే, అఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. నేను కూడా భర్త మహాశయుల్లో ఒక్కనే కదా, సో ఆ ఎక్స్పీరియన్స్, కార్డులు చిరిగిపోయిన రోజులు చాలా ఉన్నాయి కాబట్టి. మరి పాయింట్స్కి వద్దాం. చీర అనే పేరు ఎలా వచ్చింది, ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? చీర అనగానే నవ్వుతాం కానీ అసలు చీర అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చిందని ఎవరైనా ఆలోచన చేశారా? రైట్, మరి సత్తిక అనే పదం నుంచి చీర పుట్టింది, అదే చీర. ఆ చీర పదం అక్కడి నుంచే పుట్టింది. మరి సత్తిక అంటే స్త్రీ ప్రధాన వస్త్రధారణ అని అర్థం. జైన బౌద్ధ గ్రంథాల్లో కూడా ఈ సత్తిక అనే ప్రస్తావన ఉందండి. 3 వస్త్రాలు ముక్కలను కలిపి ధరించే అలంకారాన్నే సత్తిక అనేవారు. కొన్ని గ్రంథాల్లో తీసి చదివితే ఆ యొక్క పదం కనిపిస్తుంది. అలాగే భుజం వరకు కప్పి ఉంచే భాగాన్ని ఉత్తరీయమని, కింద భాగాన్ని వస్త్రాన్ని అంత్రియ అని అంటారంట. మరి చీర పదం ముఖ్యంగా సంస్కృత పదం శాటి నుంచి వచ్చిందని కూడా చాలామంది కూడా చెప్తారు. రైట్, మరి చీర అనగానే, రైట్, మరి ఎన్ని చీరలు ఉన్నా కూడా ఒక బట్టల షాపుకి, బట్టల షాపు కొన్నా కూడా ఎవరో పక్కింటావడో ఎదురుంటావడో ఎవరో కాల్ చేసి, ఏమిటి శ్రీలీల చీరలు వచ్చాయంట, ఒకసారి వెళ్దాం ఏంటి అనగానే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎన్ని చీరలు కొన్నా కూడా కొంతమంది మహిళలకి చాలా ఇష్టంగా ఉంటుంది, అదొక ఎమోషన్ అని చెప్పొచ్చు. రైట్, మరి మరి మీకు కూడా అలాంటి ఎమోషన్ ఉందా? 0402323482 వాట్సాప్ చేయండి. అలాగే 0402323 ఈ నెంబర్స్ కాల్ చేయండి అని చెప్పాను. 2323-0030, 0402323-4821, 0402970-4715 కాల్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. స్టూడియో టైం 7:35 దాటింది. రైట్, మరి 8 గంటలకి అయితే మాత్రం మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు. ఆ తర్వాత 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలంగాణ గురించి నేను మాట్లాడతాను. రైట్, మరి చీర గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చీర పాట వేయకపోతే స్త్రీలు కోపం.

రైట్ ఇప్పుడైతే వేద్దాం అనురాధ అండ్ శ్రీరామ్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. మరకతమణి కీరవాణి గారి మ్యూజిక్ కాంపోజిషన్లో కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వచ్చినటువంటి బొంబాయి కదాలి తమిళంలో, హిందీలో మెయిన్ తేరే ప్యార్ మెయిన్ పాగల్గా డబ్బింగ్ చేశారు. మరి ఈ మూవీ చాలా చాలా హిట్ అయింది. జేడి చక్రవర్తి రంభమ్మ.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 7:51:31 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఫ్రెండ్ యల్లేష్. రైట్, మరి మనం ఉన్నాం హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో. నేను చెప్పాను 0402323 0030, 0402323 4821, 0402970475. కాల్ చేయండి. మీరు హైదరాబాద్ మహానగరంలో మీ పిల్లలతో పాటు ఎక్కడికైనా వెళ్ళారా అలాంటి విషయాన్ని మాకు చెప్పండి అన్నాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతి పర్యాటకుడు అద్భుతమైనటువంటి సాలార్ జంగ్ మ్యూజియాన్ని తప్పక చూడాలండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన వస్తువులు మరియు కళల సేకరణను ఒకే కుటుంబం కలిగి ఉంది. ఇది 40 గ్యాలరీలను కలిగి ఉంది మరియు ఇక్కడ ఉన్నటువంటి సేకరణలు గొప్పవి. చాలా మన యొక్క చరిత్ర సంస్కృతి యొక్క చిహ్నాన్ని చెబుతూ ఉంటాయన్నమాట. రైట్, ఇక్కడ ఈ మ్యూజియంలో 9,000 మాన్యుస్క్రిప్టులు, 43,000 కళా వస్తువులు మరియు 47,000 ముద్రిత పుస్తకాలు ఉన్నాయి. నిజాం ప్రధానులుగా పనిచేసినటువంటి సాలార్ జంగ్ కుటుంబానికి చెందిన 3 తరాల పెద్దల కుటుంబం ఈ సేకరణని రూపొందించారు. మరి మ్యూజియం యొక్క సేకరణలో పెయింటింగ్లు, శిల్పాలు, మాన్యుస్క్రిప్ట్లు ఉన్నాయి. ఇది బంగారం మరియు వెండితో వ్రాయబడినటువంటి ఖురాన్ అనే ప్రసిద్ధ ఖురాన్ సేకరణ కూడా ఇక్కడ ఉంది. మరి మ్యూజియంలో ప్రసిద్ధ ఆకర్షణలో ఒకటి ఏంటంటే 1900 బ్రిటిష్ బ్రాకెట్ గడియారం ఉందండి. అక్కడ చూసారు ఎవరైనా, ప్రతి గంటకు కూడా గ్యాంగ్ను కొట్టడానికి తలుపు గుండా వెలువడే ఒక చిన్న యాంత్రిక బొమ్మలను కలిగి ఉంటుంది. మరి ఇటాలియన్ శిల్పి గియోవన్ని మరియు బెంజోని చేత సృష్టించబడినటువంటి రెబెక్కా యొక్క పాలరాతి విగ్రహం ఇక్కడ ఉందండి. రైట్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి అందులో. అలాగే మనకి ఎంతో ఇష్టమైనటువంటి తర్వాత బిర్లా టెంపుల్ కూడా మన హైదరాబాద్ మహానగరంలో ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ అండి. హైదరాబాద్ ఎవరైనా వచ్చినా, ఎక్కడికైనా ఎక్కడి నుంచైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా చార్మినార్ అండ్ సాలార్ జంగ్ మ్యూజియంతో పాటు బిర్లా టెంపుల్కి కూడా వెళ్ళాలి అనుకుంటారు. మీలో ఎంతమంది వెళ్ళారు అనే విషయాన్ని నాకు 0402323 4822కి వాట్సాప్ చేయండి. అలాగే వాట్సాప్ చేయలేని వాళ్ళు మనకి కాల్ చేయొచ్చు 0402323 0030, 0402323 4821, 0402970475. మనకు ఒకరు మెసేజ్ పంపించారు, ఎల్లేష్ గారు నమస్తే, చీర అనగానే చీరలోని గొప్పదనం చీర కట్టి చూడు అనే పాట గుర్తుకొచ్చింది. సినిమా పల్లకిలో పెళ్లి కూతురు వీలైతే వేయండి, తప్పకుండా ట్రై చేస్తాను నేను. చాలా మంచి పాటని గుర్తు చేశారు. రైట్, మరి మనకి కాల్స్ చేయమన్నాను. చాలామంది కూడా కాల్స్ చేయడం వల్ల అది ఎంగేజ్ అవుతుంది, ఒకరి కాలు ఇంకొక కాల్తో కనెక్ట్ అవుతుంది అన్నమాట. రైట్, ఇప్పుడైతే ఒక విషయాన్ని చెప్తాను ఈ పాట తర్వాత. అదేంటంటే సినిమాల్లో వెబ్ సిరీస్లో చూపించే లవ్ స్టోరీస్, లవ్ సీన్స్, లవ్ కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా కొత్తగా ఫ్రెష్గా చూపిస్తారు. మనందరం కూడా మళ్ళీ మళ్ళీ చూస్తుంటాం, మనం హిట్ కూడా చేస్తుంటాం. పాత దేవదాసు సినిమా నుంచి నేటి జెన్జీ మూవీస్ వరకు కూడా అన్నీ కూడా సూపర్ హిట్ లవ్ స్టోరీసే. ఎప్పటికీ కూడా ఫేడ్ కాని కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటేదే ఆ మీడియాలో అది లవ్ ఒక్కటే. మరి ఈ లవ్ అనేది అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా నిజంగా ప్రేమలో 3 టైమ్స్ పడతారంట వాళ్ళ లైఫ్లో అని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఆ 3 టైమ్స్ ఎప్పుడు పడతారో ఎలా పడతారనే విషయాన్ని నేను ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను, అది అపరిచితుడు నుంచి. విక్రమ్ అండ్ సదా యాక్ట్ చేసినటువంటి సూపర్ డూపర్ హిట్ మూవీని డైరెక్ట్ చేసింది శంకర్. ఈ మూవీ ఎంత హిట్ అయిందని వేరేగా చెప్పక్కర్లేదు. దీనికి మ్యూజిక్ కంపోజర్ హారిస్ జెరాస్. ఇందులో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి, ముఖ్యంగా ఈ పాటని శంకర్ మహాదేవన్ పాడారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు అసెంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించిన నీట్ పరీక్ష రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ పరీక్షలో 1 నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. రాష్ట్రంలోని 24 పట్టణాల్లో ఉన్న 199 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఈరోజు నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్ 2026 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో చెప్పారు. 76,174 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 59,244 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెలాఖరులో 2వ దశ ఇందిరమిళ్ళు మంజూరు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు

2,38,000 టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసిఎస్ అచ్చెన్నార్ ఈరోజు వివిధ గోరక్షక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. అక్రమ పశు రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియచేయాలే తప్ప ప్రత్యక్ష దాడులకు పాల్పడవద్దన్నారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీ స్పేస్ తన ప్రతిష్టాత్మక ఉపగ్రహం మిషన్ దృష్టిని ఈరోజు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించడంతో భారత ప్రైవేట్ అంతరిక్షం ఓ ప్రధాన మైలురాయిని చేరుకుంది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సహా పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 8:05 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

రైట్, స్టూడియో టైం 8:03:54 అండి. ఎగ్జాక్ట్గా ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు. తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి, అమ్మా ఒకై, ఎఫ్ఎం రెయిన్బో అంటే చాలామందికి చాలా ఇష్టం. చాలా చాలా దేశాల్లో, ఇతర కంట్రీస్లో కూడా చాలామంది స్నేహితులు నా షోని ఇప్పుడే వింటున్నారు. రైట్, న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా గూగుల్ ప్లేస్టోర్లో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని మీరు ఆ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసినట్లయితే మనకి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ వస్తుంది. రాగానే మీరు ఆ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మన ఎఫ్ఎం రెయిన్బోలో ఉన్నటువంటి మాటలు, పాటలు, మీ మనసును తాకుతాయి. రైట్, మరి ఈ భగభగమండే ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. మనం హైడ్రేట్గా లేకపోతే మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అయితే ఈ సమ్మర్లో కొన్ని డ్రింక్స్ తాగితే మనందరం కూడా హైడ్రేట్గా ఉండొచ్చు అని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి పెరుగుతో తయారు చేసే లస్సీ తాగినట్లయితే ఈ సమ్మర్లో మన శరీరం చల్లబడమే కాకుండా డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నిమ్మకాయ నీళ్లు, పాత రోజుల్లో మన ఇంటికి ఎవరు వచ్చినా, మనం ఎవరింటికి వెళ్ళినా కూడా నిమ్మకాయ నీళ్ళు పంచదార వేసి ఇచ్చేవారు. మరి అది తాగిన తర్వాత మనకి చాలా ఎండను పడి వచ్చిన వాళ్ళకి చాలా హాయిగా ఉండేది. ఇందులో విటమిన్ సి ఉండడం వలన ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. అలాగే మజ్జిగ అండి, ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండే మజ్జిగ వలన ఒంట్లో చల్లదనం, డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది. వేసవిలో మజ్జిగ మించినటువంటి డ్రింక్ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కానే కాదు. అలాగే జల్జీరా డ్రింక్, జీరాతో తయారు చేసినటువంటి ఈ డ్రింక్ని సమ్మర్లో చాలామంది కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది తీసుకుంటే ఇందులో పుదీనా, జీలకర్ర, చింతపండు మిశ్రమంతో దీన్ని ఈవెన్ మన హైదరాబాద్ మహానగరంలో ట్యాంక్ బండ్ పైన, అలాగే ఎన్ని ఏరియాస్లో, ఎక్కడైనా టెంపుల్ ఏరియాలో, చిలుకూరులో కానీ, బిర్లా టెంపుల్ దగ్గర కానీ చాలామంది అమ్ముతుంటారు. మీరు ఇది కానీ తాగినట్లయితే మీ శరీరం చల్లగా హాయిగా ఉంటుంది, జీర్ణశక్తి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉండే కోకోనట్ అనేది వేసవి కాలంలో చాలా మంచిగా పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట.

అంతేగాని రంగురంగులు కలిపినటువంటి నీళ్లతో పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం చాలామంది ఐస్లకి రంగులు వేసి స్ట్రీట్ సైడ్ అమ్ముతుంటారు. అది కానీ తీసుకున్నట్లయితే పిల్లలు అనారోగ్యం పాలవుతారు, రైట్? మరి అలాగే చిన్నపిల్లలు చాలామంది ఈ సమ్మర్లో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు చెప్పకున్నా కూడా. కానీ అది చాలా ప్రమాదం ఉంటుంది. పిల్లలకంటూ ప్రత్యేకంగా 3 ఫీట్స్ 2 ఫీట్స్ ఉంటుంది, కానీ పిల్లలు తెలియక 6 ఫీట్స్ 5 ఫీట్స్లోకి ఆ స్విమ్మింగ్కి వెళ్తున్నారు. మరి స్విమ్మింగ్ రాకపోతే చాలా ప్రమాదాలు జరిగి కూడా ఉన్నాయి హైదరాబాద్లో. ఇంకా మీ పిల్లలు కానీ ఈ సమ్మర్ వెకేషన్లో మనకి తెలియకన్నా మన కళ్ళు కప్పి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. ఒక్కసారి కనిపెట్టండి ఎక్కడికి వెళ్తున్నారో. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు పక్క నుండి వెళ్ళి స్విమ్మింగ్ కానీ ఆటలు కానీ ఒక 1 అవర్ పంపించండి. మళ్ళీ వెంటనే ఇంట్లో ఇండోర్ గేమ్స్ ఏమైనా ఆడించడానికి మీరు ట్రై చేయండి, రైట్? మరి హైదరాబాద్ మహానగరంలో రోజువారీ జీవితంలో తీరిక లేని పనులతో అలసిపోయి మనందరం కూడా ఎప్పుడు సెలవు దొరుకుతుందా, ఎక్కడికి వెళ్ళాలా అని అందరం కూడా వెయిట్ చేస్తుంటాం. వీకెండ్లో అయినా కూడా ప్రశాంతంగా చాలా ఎనర్జెటిక్గా ఎక్సైటింగ్గా ఉండాలని అనుకుంటాం. మరి హైదరాబాద్ నగరంలో చేరువలో అంటే మన హైదరాబాద్లోనే కాకుండా దగ్గరలో ఉన్నటువంటి అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ ప్రాంతాలని సందర్శించడం ద్వారా మనకి రిలాక్సేషన్ దొరుకుతుంది, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఈ పర్యాటక కేంద్రాలు ఈ రోజు నుంచి వచ్చినవి కాదు, వేల సంవత్సరాల నుంచి ఉన్నవి. మరి వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లే చారిత్రక వారసత్వ ప్రదేశాలు కూడా ఉన్నాయి. మరి హైదరాబాద్ దగ్గరలో మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే ఒక 10 వీకెండ్ ప్లేసెస్ నేను చెప్తాను. మీరు టైం దొరికితే మీ పిల్ల పాపతో మీరు బయటకు వెళ్ళొచ్చు, తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే నేను 9 నుంచి 9:30 వరకు కూడా ఒక మంచి కథ మీకు చెప్తాను. అది ఓ నాన్న ఓ పాప కథ. వెయిట్ చేస్తారా? ఒక బుజ్జాయి వాళ్ళ నాన్నతో కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఆ కథను నేను మీకు చెప్తాను, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడైతే ఒక స్వీట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ని ప్రత్యేకంగా నేను పద్మజ అండ్ మోహన్కి నేను డెడికేట్ చేస్తున్నాను. ఈ షో వింటున్నాం ఎల్లేష్, మీ కారులో ఉన్నాం మేము. మాకు మంచి పాటని మంచి లవ్ సాంగ్ని ప్లే చేయమంటున్నారు. డెఫినెట్లీ మీకోసం ఈ పాటను ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లేష్. ఇది తెలంగాణం అనే షో.

వావ్, వాట్ ఏ సూపర్ సాంగ్ అండి. ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు, అండ్ వాళ్ళ బ్రదర్ సాగర్ పాడారు. సో వెరీ వెరీ స్వీట్ సాంగ్. మాలతి అమ్మాయి ఇద్దరు కలిపి పాడారు. మరి ఈ సినిమాలో, ఈ బన్నీ మూవీలో ఈ బన్నీతో పాటు యాక్ట్ చేసినటువంటి ఆ అమ్మాయి పేరు ఎవరికైనా తెలుసా? మరి ఆ అమ్మాయి పేరు తెలిస్తే 0402323488 వాట్సాప్ చేయండి, నేను మీ పేరుని అనౌన్స్ చేస్తాను. రైట్, మరి తెలంగాణ అనే కార్యక్రమం మీరు వింటున్నారు. మరి తెలంగాణ కార్యక్రమంలో మరి హైదరాబాద్ నుంచి కొంత దూరం మనం వెళ్ళినట్లయితే మన మహానగరంలోనే కాకుండా విత్ ఇన్ ద సిటీలోనే కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీలో కూడా చాలా అద్భుతమైనటువంటి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. 134 కిలోమీటర్ల దూరంగా వెళ్తే మనకి మహబూబ్ నగర్ వస్తుంది. మరి ఇక్కడికి హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ అవుతుంది. మరి మాజీ నిజాం పేరు మీద మహబూబ్ నగర్ అనే పేరు వచ్చింది. మరి ఈ నగరంలో చాలా ఆసక్తి కలిగించే ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. మరి కోహినూరు వజ్రానికి మూలం ఈ ప్లేసే అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఇలా మనకు తెలియని విషయాలు ఎన్నో ఇక్కడ ఆశ్చర్యపరుస్తుంటాయి. మరి ఈ ప్రాంతంలో కొన్ని శతాబ్దాల పురాతనమైనటువంటి ప్రత్యేకంగా కనిపించే ఒక గొప్ప మర్రి చెట్టు ఉంది. అంతేకాకుండా హిందూ ముస్లింలకు పవిత్రమైనటువంటి ఎన్నో పురాతన మసీదులు, దేవాలయాలను కూడా ఇక్కడ మనం సందర్శించవచ్చు. మరి ఇక్కడ నల్లమల అటవీ ప్రాంతంలో మల్లెల తీర్థం అనే ఒక జలపాతం ఉంది. ఇది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పిక్నిక్ స్పాట్గా కూడా చాలామంది కూడా వెళ్తూ ఉంటారన్నమాట. రైట్, శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఇక్కడికి వెళ్తుంటారు, నేను కూడా వెళ్ళాను అక్కడికి. రైట్, మరి తర్వాత 148 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 3 అవర్స్ వెళ్తే వరంగల్ ఉంది. మరి అక్కడ ఏమున్నాయనే విషయాన్ని ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత నేను చెప్తాను. స్టే ట్యూన్.

0: FM Rainbow 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో. రైట్, మరి నేనని చెప్తున్నాను, మన హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి మనం చక్కగా వెళ్ళి మంచి మంచి ప్లేస్ని విజిట్ చేయొచ్చు. హైదరాబాద్ విత్ ఇన్ ది సిటీలోనే కాకుండా బయట కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయని చెప్పాను కదా. మరి 12వ శతాబ్దం నాటి కాలానికి తిరిగి వెళ్ళాలనుకుంటే, అప్పటి సంస్కృతిని తెలుసుకోవాలనుకుంటే మనం 148 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిందే. అది ఎక్కడంటే వరంగల్. అప్పటి సంస్కృతిని, ఆ పురాతన నగరంలో కాకతీయుల పాలన నాటి గుర్తులు నేటికి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. 1000 స్తంభాల నక్షత్ర ఆకారంలో తీర్చిదిద్దిన ఆలయాలు, సరిహద్దులు, వరంగల్ కోట ప్రవేశ ద్వారాల వంటి ఎన్నో ఆకర్షణలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అంతేకాకుండా అక్కడ పచ్చని ప్రకృతి అందాల మధ్య దేశ చరిత్రను తెలిపే పర్యాటక వైభవంగా వరంగల్ నిలుస్తుంది. మరి ఈ ప్లేస్ని ఈ మధ్య, అంటే కొన్ని నెలల క్రితం ప్రపంచాన్నే ఆకట్టుకుంది. అక్కడే ఒక మోడలింగ్ షో కూడా జరిగింది. మరి ఈ ప్రాంతం ఎంత ఇంప్రెస్ చేసింది, ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేటట్లుగా చేసింది. మరి అలాంటి అద్భుతమైనటువంటి ప్లేస్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే 0402323482కి వాట్సప్ చేయండి. అలాగే మనకు దగ్గర మరొక 147 కిలోమీటర్ల దూరంలో మనకి బీదర్ అనే ప్రాంతం ఉంది. మరి ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే, వెండి

0: లోహాల మిక్సింగ్తో తయారు చేసినటువంటి ఉత్పత్తులకి ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందింది. మరి ఇక్కడ బిద్రి హస్తకళలు పేరిట వీటికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశంలోనే అతిపెద్ద కోటల్లో ఒకటిగా బీదర్ కోటకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. మరి ఈ కోట నిర్మాణాలు మనకి పర్షియన్ శైలిని పోలి ఉంటాయి. ఇక్కడ కొన్ని బహమనీ పాలకుల సమాధులతో పాటు ఆశ్చర్యపరిచే చిత్రకళలు కూడా ఉన్నాయి. అలాగే మనం యాదగిరి గుట్టకి వెళ్లే దారిలో భువనగిరి కోట కూడా ఉంది. దాని గురించి చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. రైట్, మరి ఇంతకుముందు నేను అడిగాను బన్నీలో జాబిలమ్మవో అనే పాటలో యాక్ట్ చేసినటువంటి అమ్మాయి పేరు ఏంటంటే, ఒక అమ్మాయి మనకు మెసేజ్ పంపించారు, వైశ్యు అనే అమ్మాయి పేరు. వైశ్యు అనే అమ్మాయి చెప్తున్నారు ఆ హీరోయిన్ పేరు గౌరీ మంజులని. ఎగ్జాక్ట్గా చెప్పారు, పర్ఫెక్ట్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. నాకు చాలా ఇష్టమైనటువంటి పాట ఇది. అద్నాన్ సమీ పాడారు. మరి ఇది ఏ సినిమాలో ఉంది చెప్పగలరా? మీరు వింటున్నారు FM Rainbow 101.9.
1: ఇంతకీ నేను చెప్పలేదు
0: యల్లేష్.

రైట్ మరి, ఓమదు ఓమదు అనే పాటని ఏ సినిమా అనగానే మనకు ఒక అమ్మాయి, హాసిని అనే అమ్మాయి చెప్పారు ఈ పాట. ఏ సినిమా అంటే జులై, జులై నుంచి ఈ పాట ప్లే చేశారు మీరు అంటూ మనకి మెసేజ్ పంపించారు హాసిని. పర్ఫెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ FM Rainbow 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 8:32 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. తెలంగాణ అనే షో మీరు వింటున్నారు. మరి వరల్డ్లో మీరు ఎక్కడున్నా కూడా మన షోని వినాలనుకుంటే క్లియర్గా, వినసొంపుగా, శ్రావ్యంగా, చెవిలో తేని పోసినట్టుగా మన షో వినాలనుకుంటే మాత్రం న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మీరు గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని అందులో మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి ఎఫ్ఎం రెయిన్బో, వివిధ భారతి అన్నీ కూడా కనిపిస్తాయి. అందులో ఆ సెర్చ్ బార్లో మీరు ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని టైప్ చేస్తే మన ఎఫ్ఎం రెయిన్బో కనిపిస్తుంది. అక్కడ ఒక రౌండ్గా ఉన్న బటన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మన షో క్లియర్గా, డిజిటల్గా, సూదింగ్గా, హాయిగా వినిపిస్తుంది అన్నమాట. రైట్, మరి మనకి చాలామంది మెసేజెస్ పంపించారు, ఎవరో చూద్దాం. రైట్, జులై అని ఇంకొక అమ్మాయి చెప్పారు, అండ్ ఇంకొకరు జులై మూవీ ఫ్రమ్ పేరు పేరు బాబు అంట, ఆయన పంపించారు. ఇంకొక అమ్మాయి శ్రీవల్లి పంపించారు జులై అనే సినిమాని. ఒక్కటిగా చెప్పారు అందరూ కూడా, ఎందుకంటే ఫేవరెట్ సాంగ్ అది అందరికి కూడా, నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి పాట. రైట్, మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా చాలా చారిత్రక కట్టడాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఎక్స్పోజర్ చేశారా, మీరు వెళ్ళారా అని అడిగాను. అని చాలామంది కూడా పాపం మెసేజ్ పంపించలేదు, కష్టంగా అంటే ఈ టైంలో బిజీగా ఉన్నారేమో. రైట్, మరి హైదరాబాద్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో 3 నుంచి 4 గంటలు ట్రావెల్ చేస్తే ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్టలో ఒకటిగా, ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సు గల ప్రాంతంగా నాగార్జునసాగర్కి చాలా చాలా గుర్తింపు ఉంది. 124 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆనకట్టలో 26 గేట్లు ఉంటాయి. పర్యాటకులకు ఈ ప్రదేశం సందర్శించడం ఒక విస్మయాన్ని గుర్తు చేస్తుంది అన్నమాట. అలాగే సరస్సుల మధ్యలో ఉండే చిన్న ద్వీపం నాగార్జునసాగర్, ఇక్కడ తవ్వకాల్లో ఆనాటి కాలంలో ఉన్నటువంటి శతాబ్దాల కాలం నాటి బౌద్ధ నిర్మాణాలు కూడా బయటపడ్డాయి. పడవ ద్వారా ఈ ప్రదేశాన్ని మనం చేరుకోవచ్చు. రైట్, అలాగే మన హైదరాబాద్కి 76 కిలోమీటర్ల దూరం, ఆల్మోస్ట్ 2 అవర్స్లో వికారాబాద్ ఉంది. మరి వికారాబాద్లో ఏముంది అనే విషయాన్ని నేను ఓ పాట తర్వాత నేను చెప్తాను. రైట్, మరి ఇప్పుడైతే ఒక పాటని ప్లే చేసే ముందు మీ అందరి కోసం కూడా ఒక డైలాగ్. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావాల్సిందే, నాకు కావాల్సింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం, నాకు ముఖ్యం జరిగిన న్యాయం, జరగాల్సిన న్యాయం. పెదరాయుడు ఇచ్చిన మాట చేసిన వాగ్దానం తిరిగి తీసుకునే అలవాటు మా వంశ పారంపర్యంలోనే లేదు. ముత్తు, మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు, చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. భాష, మాణిక భాష, ఈ భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు. రైట్, మనో అండ్ ఫిబిపాణి సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పైన. సూపర్ స్టార్ రజని యాక్ట్ చేసినటువంటి ఈ మూవీ, ఏ సినిమాలు ఉంది చెప్పగలరా? 0402323 4922కి వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఎల్లేష్. ఎల్లేష్ కిక్కు తప్పకుండా ఎక్కుతుంది ఈ పాట వింటే.

వారే వాట్ ఎ వండర్ఫుల్ సాంగ్ అండి. రజనీకాంత్ గారు యాక్ట్ చేసినటువంటి చంద్రముఖి అనే మూవీలో ఉంది. మరి చంద్రముఖి అంటే తెలుగు అర్థం ఏంటో తెలుసా? మూన్ ఫేస్డ్ లేడీ. 2005లో ఈ మూవీ రిలీజ్ అయింది తమిళ్లో. ఇది ఒక సైకలాజికల్ కామెడీ హారర్ మూవీ. ఈ మూవీని పి వాసు గారు డైరెక్షన్ చేశారు. మరి యాక్చువల్గా ఈ మూవీ 2004లో ఆప్తమిత్ర అనే ఒక కన్నడ మూవీని బేస్ చేసుకొని తీయడం జరిగింది. మరి కన్నడలో మన రజనీకాంత్ గారు రోల్ని ప్లే చేసింది ఎవరో తెలుసా? డాక్టర్ విష్ణువర్ధన్ గారు. మరి ఇక్కడ జ్యోతిక రోల్ ప్లే చేసింది సౌందర్య. అండ్ ఇక్కడ ప్రభు రోల్ ప్లే చేసింది రమేష్ అరవింద్ గారు. రైట్. మరి యాక్చువల్గా ఈ మూవీ ఒరిజినల్గా ఒక మలయాళం మూవీని బేస్ చేసుకొని తీసినటువంటి మూవీ. ఈ మూవీ యాక్చువల్గా 1993లో ఒక మంచిత్రమారు అనే ఒక టైటిల్తో రిలీజ్ అయింది. దాని అర్థం ఏంటంటే ద ఆర్నేట్ లాక్ అని అర్థం. మరి ఈ మూవీలో రజనీ రోల్ ప్లే చేసింది ఒరిజినల్గా ఫస్ట్ రోల్ మోహన్ లాల్ గారు. మరి ప్రభు రోలు సురేష్ గోపి. అండ్ జ్యోతిక రోల్ వచ్చేసి శోభన గారు యాక్ట్ చేశారు. మరి ఈ మూవీకి ఆమెకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ ఈ మూవీలో చాలా చాలా

ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. ఆ తర్వాత చాలా వెర్షన్స్ వచ్చాయి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ మూవీలో రజనీ గారికి అంటే మెయిన్ లీడ్ రోల్లో జ్యోతిక కాకుండా ఇంకొక హీరోయిన్ కావాలి, మరి కొత్తగా ఎవరైనా వచ్చిన అమ్మాయిని తీసుకుంటే బాగుంటుంది. అప్పటికే కేరళలో ఆ ఊర్లో ఒక ఊర్లో ఈమె మిస్ టౌన్గా అవార్డు తీసుకున్నటువంటి నయనతారని ఒక ఫోటో వచ్చింది. చాలా ఒక 100 ఫోటోస్ ఆయన టేబుల్ ముందు వేశారంట. సార్, మీరు ఏదైనా ఒక ఫోటోని పిక్ చేస్తే జ్యోతిక గారితో పాటు ఇంకొక హీరోయిన్ రోల్ మేము తీసుకుందాం అని అనగానే, రజనీ గారు ఒక్కసారిగా వెరీ అంటే ర్యాండమ్గా ఒక పిక్ తీశారంట. తీగానే ఈ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది నాకు అనిపిస్తుంది, ఫైనల్ చేసేయండి అని చెప్పారంట. ఇంకా అమ్మాయి ఎవరనుకున్నారు, మన నయనతార గారు. ఆ తర్వాత నయనతార గారు ఎంత సూపర్ స్టార్ అయ్యారో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది మనకి మెసేజ్ పంపించారు, మనకి నరసింహ పాట అని, కిక్కు ఎక్కేలే పాట నరసింహ అని మనకి చాలామంది మెసేజ్ పంపించారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకో కొత్త ఎవరో మెసేజ్ పంపించారు, రాములు. గుడ్ ఈవినింగ్ సార్, యువర్ షో వెరీ నైస్ ఫ్రమ్ గోపీనాథ్ తుకారాం గేట్ అంట. రైట్, చాలామంది కూడా మెసేజ్ పంపిస్తున్నారు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. రైట్, మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేను చెప్తాను తర్వాత, వికారాబాద్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అనే విషయాన్ని ఒక పాట తర్వాత చెప్దాం, ఓకేనా? ఇప్పుడు ఒక పాట ప్లే చేసుకుందాం. ఆ పాట శ్రీలీల సూపర్గా డ్యాన్స్ చేసినటువంటి పాట ఇది. మహేష్ బాబు గారు ఏమన్నారు తెలుసా, ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే నాకే చాలా భయం వేస్తుంది, అంత ఫీస్ట్ అంత ఫాస్ట్ ఎలా చేస్తుంది.

ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 9:01 ఎగ్జాక్ట్గా. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ అనే షోలో. రైట్, మరి ఇంకా 30 నిమిషాల పాటు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా ఉన్నారని అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, ఎల్ఏష్ ఇంతకుముందు ఒక స్టోరీ చెప్తావు అని అన్నావు కదా, మేము వెయిట్ చేస్తున్నామని. రైట్, నేను ఎప్పుడు కూడా నా షోలో ఒక మోరల్ స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఈరోజైతే మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకొచ్చాను. ఇది ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది, బట్ అది మనకు తెలియదు. ఓ నాన్న ఒక పాప కథ. ప్రతిరోజు ఆఫీస్ టార్గెట్స్, ఈఎంఐస్, హెల్త్ రీజన్స్, స్ట్రెస్, టెన్షన్, రోజు ఇవన్నీ కూడా ప్రతి ఫాదర్కి ఉంటాయి. మరి ఇక్కడ ఉన్న నాన్నకు కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ నాన్న కూడా ఇంటికి వచ్చేవాడు కాదు, ఇప్పుడు కూడా లేట్గా వచ్చేవాడు. ఆఫీసులో టార్గెట్స్ని ఫినిష్ చేసేవాడు, స్ట్రెస్ నుంచి తట్టుకుంటూ లేట్గా వచ్చేవాడు. మరి వాళ్ళ ఇంట్లో ఒక బుజ్జి పాప ఉండేది. వాళ్ళ నాన్న కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ నిద్రపోయేది కాదు. అమ్మ చెప్పేది, బజ్జు అమ్మ, నాన్న వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది, ఎందుకు వెయిట్ చేస్తున్నావు అంటే, నో ఐ విల్ వెయిట్, నేను వెయిట్ చేస్తాను డాడీ కోసం, పప్పా కోసం వెయిట్ చేస్తాను అంటూ ఆ పాప వాళ్ళ మదర్కి రిప్లై ఇస్తూ ఉండేది. సో ఆ పాప అలా ఎదురు చూస్తూ పాపం నిద్రపోతూ ఉండేది. మరి మార్నింగ్ లేవగానే డాడీ ఎక్కడున్నారు అని చూడగానే డాడీ, మార్నింగ్ కొంత పెండింగ్ వర్క్స్ ఉన్నాయనుకుంటూ, వర్క్ లోడ్ ఉందనుకుంటూ ఆయన పాప లేవకముందే పరుగు పరుగున ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండడం జరుగుతుంది. సో ఇది చాలా సంవత్సరాల పాటు రిపీటెడ్గా జరుగుతూనే ఉంది. సో ఈ బుజ్జి పాపాయికి చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. ఏంటి, డాడీ ఏ రోజు కూడా నాతో స్పెండ్ చేయరా, నాతో మాట్లాడరా, నాతో ఆడుకోరా, నాతో భోంచేయరా, నన్ను ఎత్తుకోరా, నాతో పాటలు పాడరా అంటూ ఆ బుజ్జి పాప ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ తనలో తను అనుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉండేదన్నమాట. సో ఒకరోజు నిర్ణయించుకుంది, నాకు ఈరోజు ఎంత నిద్ర వచ్చినా సరే మా డాడీతోనే మాట్లాడాలి, నేను నిద్రపోను, అమ్మ చెప్పినా అమ్మమ్మ చెప్పినా ఎవరు చెప్పినా నేను నిద్రపోను అనుకుంటూ ఆ పాప డాడీతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంది. సో ఆ నెక్స్ట్ ఏం జరిగింది అనే విషయాన్ని నేను చెప్తాను ఒక సాంగ్ తర్వాత.

ప్రపంచం అంతా కూడా న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మన ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. సూపర్గా రైట్. మనకి చాలామంది కూడా మెసేజ్ పంపిస్తున్నారు, ఎల్లేష్మి షో వింటున్నాం, ఈ వీకెండ్ సాయంత్రం అయిపోయింది, 9:09 అయింది, డిన్నర్ కూడా అయింది, బట్ మీ షో వింటున్నాం మేము, మీ స్టోరీ వినాలనిపిస్తుంది అంటూ మనకి చాలామంది కూడా మెసేజ్ పంపిస్తున్నారు. నిజాయితీతో కూడిన జీవితం ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని గౌరవాన్ని ఇస్తుంది. మనకి ఓర్పు ఉందనుకోండి, అలాగే సహనం కూడా ఉన్నదనుకోండి, మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఈ రెండు ఎలిజిబిలిటీస్ లేకపోతే మనం ఎంత తెలివితేటలు ఉండొచ్చు, ఎంత కష్టపడైనా ఉండొచ్చు, బట్ ఓర్పు సహనం అనేది లేకపోతే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవలేము ఎందులో కూడా. రైట్. మరి ఇప్పుడైతే ఒక బుజ్జి పాప కథ దగ్గర ఉన్నాం కదా మనం. ఒకరోజు ఆ బుజ్జి పాప ఎలా అయినా సరే ఈరోజు నిద్రపోకుండా డాడీతో నేను మాట్లాడాలి అని ఎదురు చూసింది. మరి అలసిపోయి వచ్చినటువంటి ఆ డాడీ చాలా అలసటిగా ఆ బ్యాగ్ని, భుజానికి ఉన్నటువంటి ల్యాప్టాప్తో ఉన్నటువంటి బ్యాగ్ని ఒక్కసారిగా సోఫా సెట్లో ఇసిరేసి అంటూ అలసిపోయి మళ్ళీ మొబైల్ చూస్తూ ఏవో ఆఫీస్ నుండి వచ్చే మెసేజ్లను చెక్ చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ పాప ఆ మిడ్ నైట్ భయం భయంగా వణుకుతూ, డాడీ ఏమంటారా ఏంటో, చాలా సీరియస్గా ఉన్నారు అంటూ భయంగా దగ్గరికి వచ్చి, డాడీ మీతో మాట్లాడచ్చా అని అడిగింది. అడగగానే, ఎందుకని, ఇంతవరకు పడుకోక నేను ఏం చేస్తున్నావు, ఎల్ పడగా పా అంటూ చాలా సీరియస్గా వాళ్ళ డాడీ ఆన్సర్ ఇచ్చారు. అలా ఇవ్వగానే ఆ పాపకి కళ్ళల్లో ఒక్కసారిగా వాటర్ పరుగు పరుగున వచ్చేసింది. రాగానే భయపడుతూ, డాడీ ప్లీజ్ మీతో మాట్లాడాలనిపిస్తుంది ఒక్కసారి ప్లీజ్ అంటూ అడిగింది. ఏంటి చెప్పు, తొందరగా చెప్పు, నేను ఆన్సర్ ఇవ్వాలి మెయిల్కి, చెప్పు ఏంటి అంటే, డాడీ మీకు ఒక 1 అవర్కి ఆఫీస్లో ఎంత ఇస్తారు పేమెంట్, అంటే ఎంత ఇస్తారు అంటూ 4 ఏళ్ళ పాప వాళ్ళ డాడీని అడుగుతుంది. అడగగానే, ఏంటి నీకెందుకు 1 అవర్

ఆర్కి ఎంత ఇస్తారు, 24 అవర్స్కి ఎందుకు ఇస్తారు, ఈ పిచ్చి ప్రశ్నలన్నీ దేనికి, 500 ఇస్తారులే అంటూ ఆన్సర్ ఇచ్చారు వాళ్ళ డాడీ. అయితే డాడీ నాకు ఒక 300 రూపీస్ ఇస్తారా ప్లీజ్ అంటూ ఆ 4 ఇయర్స్ బేబీ అడుగుతుంది. దానికి ఏంటి డబ్బులు ఈ టైంలో, నేను ఆఫీస్లో చాలా అలిసిపోయి వచ్చిన తర్వాత నాకు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నావు, నీకు ఏమైనా మైండ్ ఉందా, మీ అమ్మ ఎక్కడ ఉంది పిలు అంటూ చాలా సీరియస్గా ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. దానికి ఆ పాప ప్లీజ్ డాడీ ఇవ్వండి అంటూ బొమ్మల కోసం కాదు అంటూ అడిగింది. అడగగానే ఆయన సీరియస్ అవగానే భయపడిపోతూ తన రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ ఒక దగ్గర పడుకునుంది. కాసేపు అయిన తర్వాత వాళ్ళ డాడీకి మెయిల్స్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ అనిపించింది, ఏంటి ఈ బేబీ ఎందుకు నన్ను క్వశ్చన్ వేసింది, ఇందులో ఏదైనా విషయం ఉందా అంటూ వాళ్ళ డాడీ ఆలోచించి ఆ పాప ఉన్నటువంటి రూమ్కి వెళ్ళి చూడగానే చుట్టుపక్కల బొమ్మలు, ఆ మధ్యలో గుక్క పెట్టి ఏడుస్తూ ఉంది ఆ బేబీ. సో తర్వాత ఏమైంది అనే విషయాన్ని నేను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత నేను మీకు చెప్తాను. స్టే ట్యూన్డ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్, ఆత్మీయుడు, స్నేహితుడు ఎల్లేష్. మనం ఉన్నాం రిమ్జిమ్ హైదరాబాద్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా

రైట్ వెరీ టచింగ్ సాంగ్ ఇది నిజంగా. హైసమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఆయనే పాడే ఈ పాటని. చాలా టచింగ్ అండ్ ఎమోషనల్ సాంగ్ ఇది. పాప ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి డాడీకి ఈ పాట తప్పనిసరిగా టచ్ అవుతుంది అనమాట. అలాంటి సూపర్ సాంగ్. నాని యాక్ట్ చేశారు అండ్ మృణాలిని ఠాకూర్ యాక్ట్ చేశారు.

సాంగ్ అది. పాప ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి డాడీకి ఈ పాట తప్పనిసరిగా టచ్ అవుతుంది అనమాట. అలాంటి సూపర్ సాంగ్. నాని యాక్ట్ చేశారు, అండ్ మృణాలిని ఠాకూర్ యాక్ట్ చేశారు ఈ మూవీలో. హాయ్ నాన్న అనే మూవీ, రైట్? మరి ఈ బుజ్జి పాప నాన్న కథలో మనం ఉన్నాం కదా. మరి ఆ బేబీ తన దగ్గర ఉన్నటువంటి ఆ బొమ్మల్లో వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చినటువంటి, వాళ్ళ తాతయ్య మామయ్య ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఒక 200 రూపీస్ చిల్లర తీసుకొని లెక్క పెడుతూ ఉందన్నమాట. అప్పుడు వాళ్ళ డాడీ ఆ రూమ్లోకి వచ్చి, ఏంటి డబ్బులు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంది అంటూ గట్టిగా కోపంగా అరిచి, ఏంటి ఎప్పుడు బొమ్మలు పిచ్చి పిచ్చిగా అన్నీ కూడా నువ్వు ఆ డబ్బులని ఎందుకు ఏం చేస్తున్నావు, మీ అమ్మ ఎక్కడ ఉంది అంటూ గట్టిగా అరిచేసరికి ఆ బుజ్జి పాప ఏడుస్తూ, డాడీ డాడీ ప్లీజ్ ఈ డబ్బులు తీసుకోండి, మొత్తం నా దగ్గర 200, మీరు ఇచ్చిన 300 ప్లస్ 500 ప్లీజ్ టేక్ ఇట్ అంటూ ఇచ్చింది. ఏంటమ్మా ఏంటి నాకెందుకు ఇస్తున్న డబ్బులు ఏంటి ఇలా అంటూ వాళ్ళ డాడీ టెన్షన్గా అడుగుతున్నారు. అడగగానే డాడీ ఈ 500 తీసుకొని నాతో పాటు ఒక 1 అవర్ ఆడుకుంటారా ప్లీజ్ అంటూ భయం భయంగా అడిగింది. అడగగానే ఒక్కసారిగా వాళ్ళ డాడీకి గుండె ఒక్కసారిగా ఆగిపోయి సంద్రంలాగా మారిపోయింది. గుండె సంద్రంలాగా మారిపోయి ఉప్పెనలా, అంటే ఉప్పెన వచ్చినంత పని అయింది ఆయనకి. ఏంటో వర్క్ టెన్షన్లో పడి నా బేబీని నేను మర్చిపోయాను, తన ముద్దు ముద్దు మాటలు, తన ప్రేమని అనురాగాన్ని నేను మిస్ అయిపోతున్నాను, ఏంటో ఈ వర్క్ టెన్షన్లో నాకేం తెలియట్లేదు, నా లైఫ్ నాకు తెలియట్లేదు, నా ఏజ్ నాకు తెలియట్లేదు, అలాగా వెళ్ళిపోతూ ఉన్నాను అంటూ ఒక్కసారిగా ఆ బుజ్జాయిని హత్తుకొని ఎత్తుకొని ముద్దులు పెట్టి, వెరీ సారీ బేబీ, ఇంకెప్పుడు కూడా ఇలా చేయను, నీతో ప్రతిరోజు కూడా స్పెండ్ చేస్తాను, నీకు మంచి మంచి పాటలు పాడతాను, నీకు మంచి మంచి కథలు చెప్తాను, నీతోనే కలిసి భోజనం చేస్తాను అంటూ ప్రామిస్ చేశారు వాళ్ళ డాడీ. సో రియల్లీ కదా, జీవితంలో డబ్బు కోసం ఆరాటం పోరాటం ముఖ్యమే, కానీ అదే జీవితం కాదు. డబ్బుతో కాస్ట్లీ బెడ్ కొనగలం, కానీ మంచి నిద్రను కొనలేం కదా. మంచి మంచి డైమండ్ రింగ్స్, మంచి మంచి నెక్లెసెస్, గోల్డ్ నెక్లెసెస్, ప్లాటినం రింగ్స్ ఇలాంటివన్నీ కొని మన పిల్లలకి భార్యమణికి ప్రియురాలకి ఇవ్వగలం, కానీ నిజమైన ప్రేమని ఇవ్వగలరా ఎవరైనా? అన్నిటికంటే ముఖ్యంగా, వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, గడిచిపోయిన జీవితం కాలం, నీ దగ్గరున్న వేల వేల వేల వేల కోట్ల ఆస్తులు ఇచ్చినా కూడా తిరిగి రాకదా. రేపు అనేది శాశ్వతం కాదు, రోజులు కొంత సమయం అయినా కూడా మీ ఇంట్లో మీ పిల్లలతో, మీకోసం ఎదురు చూసే మీ పిల్లలతో, బాబుతోనో పాపతోనో గడపండి. పిల్లలు నీ కుటుంబం, మీ నుండి కోరుకునేది నువ్వు సంపాదించే ప్యాకేజెస్ కాదు, నీ దగ్గర ఉన్నటువంటి చిన్న ప్రేమ, తీపి మాట, ఆప్యాయత, అన్నిటికన్నా ముఖ్యం టైం. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడిచ్చిన ఈ జన్మ జీవితం డబ్బు వెనక పరిగెడుతున్నాయి కన్నా చాలా గొప్పవి, అంటే డబ్బు కన్నా చాలా గొప్పవి ఈ భూమి పైన చాలా ఉన్నాయి. ఆ విషయాన్ని మన అందరికీ తెలిసినా కూడా మనం మర్చిపోతూ ఉంటాం కదా, రియలీ. సో వెరీ టచింగ్ స్టోరీ ఇది. సో ఈ స్టోరీ వింటున్నటువంటి ప్రతి పాపకి తండ్రికి స్పెషల్గా ఈ స్టోరీని నేను డెడికేట్ చేస్తున్నాను, రైట్? మరి ఇప్పుడు మధుబాలకృష్ణ గారు పాడినటువంటి ఒక స్వీట్ సాంగ్ని నేను ప్లే చేస్తున్నాను. ఈ మధుబాలకృష్ణ గారు ఆల్మోస్ట్ యేసుదాస్ గారు వాయిస్కి దగ్గరగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అందరూ పాడేటప్పుడు మీది యేసుదాస్ గారు వాయిస్ లాగుంది, యేసుదాస్ గారు వాయిస్ లాగుంది అనగానే ఆయన దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా పాటలు పాడి ఆయన అక్కడ తమిళనాడులో చాలా స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కూడా సంపాదించారు ఆయన. మరి ఆయన పాడిన పాటలు చాలా బాగుంటాయి. ప్రస్తుతం అయితే ఆకాశం అంతా అనే ఈ సినిమాలో ఈ పాట చాలా బాగుంటుంది. ఈ పాట నేను ప్లే చేస్తున్నాను మీ అందరి కోసం కూడా. మరి స్వీట్ సాంగ్ తర్వాత ఇంకొక బుజ్జి కొండవే అంటూ ఎస్పి చరణ్ పాడిన పాట, ఆ తర్వాత హరిహరన్ పాడిన గుమ్మాడి గుమ్మాడి, ఈ మూడు పాటలు కూడా బుజ్జి పాపాయ్ కోసం పాడిన పాటలే. మరి మీ ఇంట్లో ఈ బుజ్జి పాపాయ్ ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ కోసం ఈ పాటలు డెడికేట్.

పార్ట్తో మీ అందరికీ టాటా బై బై సి చెప్పేసే టైం నాకు వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని మంచి మంచి కబుర్లు, మంచి మంచి పాటలు తీసుకొని వస్తాడు మీ స్నేహితుడు యల్లేష్. బై బై మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బై బై.